శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్జ్ పై అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 26 రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 16వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 50 సెకండ్లు. మా అభిమాన శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ పాండు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలకు కావస్తుంది. కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ముందుగా హిందీలో వార్తలు.

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం భక్తిరంజని. కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు. మరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఇంతవరకు మీరు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు విందాం సూక్తి సుధ కార్యక్రమంలో డాక్టర్ డి పార్వతీదేవి గారు అందించే హితోక్తులు.
1: సుఖప్రదమైన జీవనానికి నాంది మనశ్శాంతి, అది లోపిస్తే జీవితమంతా అశాంతే, అలజడే. కోట్లాది రూపాయల డబ్బున్నా, పెద్ద పెద్ద పదవులున్నా, చక్కని కుటుంబం ఉన్నా, వీటన్నింటికంటే మనిషికి విలువైనది, మనిషి కోరుకునేది మనశ్శాంతినే. జీవితంలో అన్నీ ఉండి అశాంతితో జీవిస్తున్న వారిని చూస్తుంటాం. చుట్టూ తన వాళ్ళందరూ ఉండి కూడా ఒంటరితనంతో బాధపడేవారిని గమనిస్తూ ఉంటాం. లోకంలో ఈ అశాంతికి కారణం ఏమిటి? ఎందుకు డబ్బు, హోదా వాళ్ళని తృప్తిపరచలేకపోతున్నాయి అని ఆలోచిస్తే, శారీరక సుఖాలు వేరు, మానసిక ప్రశాంతత వేరు. డబ్బున్న వాళ్ళంతా ప్రశాంతంగా ఉన్నారు అనుకుంటే పొరపాటే. వస్తువులు, విషయాలు తెచ్చే సుఖం మనశ్శాంతి మాత్రం కానేరదు. ఆత్మకు హాయినిచ్చేది, తృప్తినిచ్చేది, మనిషికి తేజస్సునిచ్చేది మాత్రమే మనశ్శాంతి. దాన్ని పొందగలిగితే ఇక జీవితంలో అశాంతికి తావుండదు. అశాంతికి పునాది అసంతృప్తి. కోరికలను ఎడాపెడా పెంచుకుంటూ పోవడమే అసంతృప్తికి మూలం. సర్వ వేదాంత సారమైన భజగోవిందంలో శ్రీ శంకరాచార్యుల వారు కూడా ఇదే విషయం చెప్పారు. ఉన్నదాంతో తృప్తిపడి హాయిగా సరదాగా నవ్వుతూ కాలం గడిపేవాణ్ణి అశాంతి ఎప్పుడూ దరిచేరదు. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయత శాంతి రసాంతస్య కుతఃసుఖం విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధి గచ్చతి. బుద్ధి స్థిరంగా ఉంచుకుంటే చిత్తశాంతి, తద్వారా ఆత్మానందం కలుగుతాయి. కోరికలను విడిచిపెట్టి అహంకార మమకార శూన్యుడై జీవించేవాడు శాంతిని పొంది తీరుతాడు, అతడే బ్రహ్మజ్ఞాని అయి మోక్షాన్ని పొందుతాడు అని గీతాకారుడు ఉపదేశం. వాస్తవం ఏమిటంటే, కోరికలు నెరవేరినప్పుడు ఏదో పొందలేకపోతున్నామన్న అసంతృప్తి మనిషిలో, దాని నుంచే ఆందోళన, కోపం, భయం, విసుగులకు దారి ఏర్పడుతుంది. ఇవే మనశ్శాంతికి అవరోధంగా మారతాయి. కోరికలు అపరిమితమైనవి. వాటిని సాధించి తృప్తి చెందిన వారు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలన్న అసంతృప్తే. అందుకే భాగవతంలో వామనుడు బలిచక్రవర్తితో తృప్తి చాలా గొప్పది.

0: అని చెప్తాడు. వ్యాప్తిన్ వందక వగవక ప్రాప్తం బగులేశమైన పదివేలనుచున్ తృప్తింజెందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. ఏదో లభించలేదని చింతిస్తూ కూర్చోక దొరికిందే పదివేలనుకొని మనిషి తృప్తిపడాలి. అలా తృప్తిపడలేని వాడికి సప్తద్వీప పర్యంతము చేజిక్కిన అసంతృప్తే అశాంతే అంటాడు. అంతేకాదు, తృప్తి మనలో అశాంతిని పోగొట్టి తేజస్సునిస్తుంది. నీరు అగ్నిని ఎలా చల్లార్చుతుందో అదేవిధంగా అశాంతి మన తేజస్సును నశింపచేస్తుంది. కనుక తృప్తి గలవాడే శ్రేష్ఠుడంటాడు పోతన భాగవతంలో.
1: సంతుష్టుడి మూడు జగంబుల పూజ్యుండు సంతోషికెప్పుడు జరుగు సుఖము
0: అని చెప్తూ
1: పరితోషహీనత ప్రభ చెడిపోవును జలధార ననలంబు సమయునట్లు
0: అని వివరించాడు. తమ కోరికల సాధనలో అధర్మ మార్గాన్ని అనుసరించి దాని తాలూకు భయం బలహీనతల వల్ల అశాంతి పాలైన వారెందరో ఉన్నారు. మహాభారతంలో ధృతరాష్ట్రుడు సరిగ్గా ఇలాంటి అశాంతికి లోనైన వాడే. పుత్రమాత్సర్యం విడలేక, రాజ్యాకాంక్ష విడలేక, ధర్మాన్ని రక్షించలేక తీవ్రమైన అశాంతితో మదనపడ్డాడు. అశాంతితోనే మరణించాడు.
2: ఇంతవరకు మీరు సూక్తి సుధ కార్యక్రమంలో డాక్టర్ డి పార్వతీదేవి గారు అందించిన హితోక్తులు విన్నారు. ఇంతటితో సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. మరి ముందుగా ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తండి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. రెండవ రోజైన ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి అభివృద్ది, సెమీ కండక్టర్ రంగ విస్తరణ లక్ష్యంగా అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ఆయన చర్చలు జరపనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి వరల్డ్ సిటీస్ సదస్సులో కీలకోపన్యాసం చేయనున్నారు. మధ్యాహ్నం సింగపూర్ ఉప ప్రధానమంత్రి గాన్ కిమ్ యోంగ్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. సాయంకాలం సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో పాల్గొని పెట్టుబడిదారులతో ముఖాముఖి సమావేశమవుతారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉదయం వన్టౌన్లోని వాజ్పేయి పార్కును సందర్శించి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు మొక్కలు నాటనున్నారు. అనంతరం స్థానిక ప్రజలతో ఛాయ్పే చర్చ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ది చేసిన రాయనపాడు రైల్వే స్టేషన్ను సందర్శించి అక్కడి సౌకర్యాలు, అభివృద్ది పనులను పరిశీలిస్తారు. కేంద్ర మంత్రికి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ అంత్యోదయ సిద్దాంతంతో ప్రభుత్వ ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన సాగుతోందని అన్నారు.
1: ఆజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: అధికారులను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాల జాబితాను సిద్దం చేసి కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అన్నారు. అన్ని పాఠశాలల్లో సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే విద్య వైద్య శాఖల్లో ముఖ ధృవీకృత హాజరు విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఎల్సీకేపురం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు సహాయ ఉపకరణాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు కలిగిన వారు స్వావలంబంతో జీవించేలా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. రాష్ట్రీయ బాల స్వాస్థ అభియాన్ ద్వారా చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం పిల్లల ఆరోగ్య కార్యక్రమం తీసుకొచ్చి 6 నెలల పిల్లల నుంచి 12 తరగతి జరుగుతున్న పిల్లల వరకు ప్రభుత్వ కళాశాలలో జరుగుతున్న ప్రతి ఒక్కరి పరీక్షలు నిర్వహించి భవిష్యత్తులో 4 రకాల డి అంటే పుట్టినప్పుడు డిఫిషియన్సీస్ గాని డిఫెక్ట్స్ గాని పెరుగుదలలో ఇబ్బందులు గాని డిసీజెస్ గాని ఏదైనా రోగాలు బాగా పడతారో పరీక్షలు చేసి వాటిని గుర్తించడానికి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ 4 డీస్ కారణంగా 44 రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. డిస్ట్రిక్ట్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ లో 36 సెంటర్లు పెట్టాం ఈ రాష్ట్రంలో. పిల్లలకు కావాల్సిన చికిత్స అందించి భవిష్యత్తులో
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి జూలై 31 వరకు స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 5 ఏళ్లలోపు 37,53,850 మంది చిన్నారులకు ఉచితంగా 2 ORS ప్యాకెట్లు 14 జింక్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. చిన్నారులు ఉన్న ఇళ్లకు అంగన్వాడీ కేంద్రాలకు ఆశా కార్యకర్తలు వెళ్లి వీటిని అందజేస్తారని చెప్పారు. అతిసార నివారణపై అవగాహన కల్పించేందుకు సబ్బుతో చేతులు కడుక్కోవడం, సురక్షిత తాగునీటి వినియోగం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంత ప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాయలసీమ లిఫ్ట్ సాధన కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మాజీ మంత్రి సాకే శైలజనాథ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, రాయలసీమ ప్రాంతంలో సాగు తాగునీటి అవసరాల దృష్ట్యా ఈ ప్రాజెక్టు కీలకమని పేర్కొన్నారు. రాయలసీమలో నీటి వనరుల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. కర్నూలులో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, గాజులు దిన్నె, వేదవతి, గురు రాఘవేంద్ర వంటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి శాశ్వతంగా సాగు తాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. తుంగభద్ర డ్యాం గేట్ల పునరుద్దరణ, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, హంద్రీనివా ప్రాజెక్టు అభివృద్ది పనులను ప్రభుత్వం చేపట్టిందని మంత్రి వివరిస్తూ,
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా మనం సస్యశ్యామలం చేస్తూ ఉన్నాం. ఒక కర్నూలు పశ్చిమ ప్రాంతానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ నుండి ఇతరత్ర అంశాల వల్ల కొంతమేర అక్కడ సాగునీరు త్రాగునీరు అందించడంలో మరి ఇంకా మనం పనిచేయవలసిన అవసరం ఉందనేది చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రాధాన్యతను ఇవ్వమని, అటువంటి వెస్ట్ ప్రాంతానికి పూర్తి స్థాయిలో సాగు త్రాగునీరు అందించడానికి ఒక రూపాయి ఎక్కువ ఖర్చు అయినా సరే ఒక బ్లూ ప్రింట్ మేము అందజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాయలసీమకి ఇవాళ చాలా ప్రాధాన్యత ఇస్తుంది ఇవాళ కూటమి ప్రభుత్వం.
0: వర్షాకాలంలో ప్రబలే కాలానుగుణ వ్యాధులను అరికట్టేందుకు వైద్యులు వైద్య సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో కాలానుగుణ వ్యాధులపై నిర్వహించిన సమీక్షా సమాపేశంలో మంత్రి నిన్న

పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, వ్యాధులు ప్రబలిన తర్వాత చికిత్స అందించడం కంటే వాటి వ్యాప్తిని ముందుగానే అరికట్టడమే ఆరోగ్య శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचकः पुनीत त्रिपाठी। अथ वार्ताः। भारत स्लोवाकिया देशयोः सम्बन्धः समग्र सहभागित्वेन संवर्धितः अस्ति। ब्रातिस्लावा नगरे प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना तस्य स्लोवाकिया समकक्षीयेण रॉबर्ट फिको इत्यनेन सह वार्तालापस्यानन्तरं श्रम प्रवास डिजिटल तंत्रज्ञान रक्षादिषु प्रमुखेषु क्षेत्रेषु सहकारं वर्धयितुं उभौ पक्षौ समग्र एकादश सन्धिपत्रेषु हस्ताक्षरितवन्तौ। पश्चात् संयुक्त वार्ताहर सम्मेलनं संबोधयन् श्रीमोदी अवदत् यत् सम्बन्धानां उन्नतिः सह विश्वासानां प्राथमिकतानां भविष्यस्य च प्रतीकः अस्ति। कस्यापि भारतीय प्रधानमन्त्रिणः यूरोपीय राष्ट्रस्य प्रथमायां यात्रायां श्रीमोदी अवदत् यत् उभौ देशौ रक्षाक्षेत्रे सन्धिपत्रे हस्ताक्षरं कृतवन्तौ।
1: AI का भविष्य केवल इनोवेशन से नहीं बल्कि ट्रस्ट, रिस्पॉन्सिबिलिटी और ह्यूमन डिग्निटी पर आधारित होना चाहिए। रक्षा सहयोग हमारे गहरे आपसी विश्वास और स्ट्रेटेजिक कन्वर्जेंस का प्रमाण है। इस महत्वपूर्ण क्षेत्र में हमने लेटर ऑफ इंटेंट साइन किया। इससे ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और डिफेंस इंडस्ट्रीज के बीच सहयोग को नई गति मिलेगी।
0: स्लोवाकिया देशस्य राष्ट्रपतिना पीटर पेलेग्रेनी इत्यनेन स्लोवाकिया देशस्य सर्वोच्चं प्रशासकीय सम्मानं द ऑर्डर ऑफ द व्हाइट डबल क्रॉस फर्स्ट क्लास इति प्रधानमन्त्रिणं श्रीमोदिनं प्रदत्तम्। श्रीमोदी स्लोवाकिया देशस्य राष्ट्रपत्ये सर्वकाराय नागरिकेभ्यश्च विशिष्ट सम्मानाय कृतज्ञतां प्रकटितवान्। द्वयोः राष्ट्रयोः यात्रायाः तृतीये चरणे G7 शिखर सम्मेलने भागग्रहणाय प्रधानमन्त्री श्रीमोदी अद्य फ्रांस देशस्य एवियन नगरं सम्प्राप्ष्यति। तस्य आगमनावधौ फ्रांस देशस्य राष्ट्रपतिना इमैनुअल मैक्रों इत्यनेन औपचारिक रूपेण तस्य स्वागतं क्रियते। द्विपञ्चाशत्तमं G7 शिखर सम्मेलनं ह्यः एवियन नगरे समारब्धम्, यत्र विश्वस्य प्रमुखानां अर्थव्यवस्थानां नेतारः प्रमुखेषु वैश्विक समाह्वानेषु विचार विनिमयं कुर्वन्ति। राष्ट्रपतिः मैक्रों वर्यः प्रमुख अन्तर्राष्ट्रिय समाह्वानान् निवारणाय संयुक्तरूपेण कार्याचरणस्य विषये कार्यरात्रिभोजस्य आयोजनम् अकरोत्। ततः पूर्वं सः अमेरिका देशस्य राष्ट्रपतिना डोनाल्ड ट्रम्प, यूके देशस्य प्रधानमन्त्री कीर स्टार्मर इत्यादिभिः नेतृभिः सह G7 देशानां नेतृणाम् औपचारिकरूपेण स्वागतं विहितवान्। यूरोपीय आयोगस्य अध्यक्षा उर्सुला फोन डेर लेयेन, यूरोपीय परिषदः अध्यक्षः एंटोनियो कोस्टा च शिखर सम्मेलने भागं भजन्ति। केन्द्रीय वाणिज्य उद्योग मन्त्री पीयूष गोयलः ह्यः फ्रांस देशे मोनाको देशस्य राज्यमन्त्रिणा क्रिस्टोफ मिरमेंड, विदेश कार्य सहकार मन्त्रिणा इजाबेल बेरो आमादेई, वित्त अर्थव्यवस्था मन्त्रिणा फेडरिक कोटालोडा इत्येतैः सह मेलनं कृतवान्। सामाजिकान्तर्जालीये पटले श्रीगोयलः अवदत् यत् द्वैपाक्षिक व्यापारं सुदृढं कर्तुं नूतनान् निवेशावसरान् अन्वेष्टुं भारत मोनाको देशयोः मध्ये उपवेशनम् आर्थिक सहकारं सुदृढं कर्तुं च केन्द्रितम् आसीत्। संघलोक सेवा आयोगेन UPSC इत्यनेन अस्य वर्षस्य लोक सेवा प्राथमिक परीक्षायाः परिणामाः घोषिताः। UPSC ह्यः सूचितवान् यत् अस्मिन् वर्षे 1,000+ रिक्तस्थानेषु लोकसेवा मुख्यपरीक्षायाः कृते आहत्य 13,000+ अभ्यर्थिनः चिताः सन्ति। परीक्षार्थिनः UPSC इत्यस्य आधिकारिक वेबफलके upsc.gov.in इत्यत्र प्राथमिक परीक्षाफलं द्रष्टुं शक्नुवन्ति। इति वार्ताः।
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:00. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ప్రసార వివరాలు. నూట 103.2 మెగాహెర్ట్జ్ పై అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ప్రభాత్ లహరి ఈనాటి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు. 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ నవీన్ నూకల గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఇంకా ఈరోజు అంతర్జాతీయ కుటుంబ రెమిటెన్స్ల దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు కూడా ఈనాటి ప్రభాత్ లహరి కార్యక్రమంలో మనం వినొచ్చు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ఈ ఉదయం 9:00 హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ చేయాల్సిన ఫోన్ నంబర్ 8462245066. ఇక ఈ ఉదయం 10:12:12:40 1:20 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 3:00 సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. సాయంత్రం 5:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న సినిమా పాటలు వింటారు. 5:30 లలిత సంగీత కార్యక్రమం ఉంటుంది. 5:45 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు, 6:30 సమాచార దర్శిని వింటారు. 6:35 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 6:50 రైతు సోదరులకు సలహాలు సూచనలు అందించే కార్యక్రమం వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 7:00 ప్రసార వివరాలు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8:30 లలిత సంగీత కార్యక్రమం ఉంటుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 ఆనాటి మేటి గీతాలు మధుర గీతాలు ప్రసారమవుతాయి. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. రాత్రి 11:10 12 ఏళ్ల ప్రభుత్వ పాలన గురించి కార్యక్రమం ప్రసారమవుతుంది. 16వ భాగం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక ఈనాటి మన ఎఫ్ఎం కార్యక్రమాలు 11:45 ముగుస్తాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్ లో పర్యటిస్తారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ సంబంధంలో ప్రత్యేక ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్ గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈరోజు బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఏవియాన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. మోదీకి ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రాన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావం పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, యుఏఈ అధ్యకులు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్లతో విడివిడిగా సమావేశమవుతారు. ఫ్రాన్స్ అధ్యకులు మాక్రాన్ ఇచ్చే అధికార విందుకు మోదీ హాజరవుతారు. ఇమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ ఈ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన ఎంతో ఫలప్రదంగా విస్తృత చర్చలతో సాగుతుందని భావిస్తున్నారు. G7 సదస్సులో భారత్ పాల్గొనడం ఇది 13వ సారి కాగా, మోదీ వరుసగా 7వ సారి ఈ సదస్సుకు హాజరవుతుండడం విశేషం. ప్రపంచ శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి అంతర్జాతీయ సవాళ్లు పరిష్కరించడంలో భారత్ అందిస్తున్న సహకారానికి దక్కుతున్న గుర్తింపుకు ఈ పర్యటన ఒక నిదర్శనంగా నిలుస్తుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ హోస్ట్ క్లాస్ నా దేశ అధ్యకుడు పీటర్ పెల్లెగ్రిని బహుకరించారు. ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి గాను స్లోవేకియా అధ్యకుడు, ప్రభుత్వం, అక్కడి ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు స్వీకరిస్తూ 140 కోట్ల మంది భారతీయ ప్రజలకు భారత్ స్లోవేకియా దేశాల మధ్య ఉన్న దృఢమైన స్నేహబంధానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఈ పురస్కారం ఇరు దేశాల మధ్య ఉన్న నమ్మకాల నిదర్శనమని, రాబోయే తరాలు ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు స్ఫూర్తినిస్తుందని మోదీ ఆకాంక్షించారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ఐరోపా సమైక్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకెళ్లడంలో స్లోవేకియా అందిస్తున్న మద్దతుగాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ పికోకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాలు తమ సంబంధాలు సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రకటించారు.
1: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. ये हमारे साझा विश्वास, साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है. आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की. ऑटोमोबाइल, रेलवे, एडवांस मैन्युफैक्चरिंग और ग्रीन टेक्नोलॉजी, इन सभी विषयों में आज हमने दोनों देशों के लोगों की भलाई के लिए कई महत्वपूर्ण निर्णय लिए.
0: ఇరు దేశాల భాగస్వామ్యంలో డిజిటల్ సాంకేతికతపై కుదిరిన అవగాహన ఒప్పందం వల్ల డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్ ఆవిష్కరణల ఆధారిత సహకారంలో సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ రంగ సహకారం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి, వ్యూహాత్మక ఆలోచనలకు ప్రతిబింబమని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: रक्षा सहयोग हमारे गहरे आपसी विश्वास और स्ट्रेटेजिक कन्वर्जेंस का प्रमाण है. मुझे खुशी है कि इस महत्वपूर्ण क्षेत्र में आज हमने लेटर ऑफ इंटेंट साइन किया. इससे ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और डिफेंस इंडस्ट्रीज के बीच सहयोग को नई गति मिलेगी.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిస్తే సంయుక్త ప్రకటన విడుదల చేసిన సందర్బంగా స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికో మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలని స్పష్టం చేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నిన్న న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కౌన్సిల్ 3వ సమాపేశానికి అధ్యక్షత వహించారు. భారతదేశ ఫార్మస్యూటికల్ విద్య పరిశోధన ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన కీలక కార్యక్రమాలను సమీక్షించినట్టుగా మంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. వయోశక్తి కార్యక్రమం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, పరిశ్రమ విద్యా సంస్థల సహకారం, పాలన సంస్కరణలు, అన్ని నైపుణ్యాలు, సామర్థ్య విస్తరణ వంటి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి సంస్థలు నిర్మించేందుకు, అత్యాధునిక పరిశోధనలు ప్రోత్సహించేందుకు, భవిష్యత్కు అవసరమయ్యే నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నడ్డా తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గోవాలో జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ ప్రారంభించిన అనంతరం జోషి మాట్లాడుతూ, ఎంఎన్ఆర్ఈ ఐడబ్ల్యూటీఎంఏ సంయుక్తంగా అభివృద్ది చేసిన ఈ పోర్టల్ విండ్ ఎనర్జీ సరఫరా క్రమబద్దీకరించేందుకు, ఆత్మ నిర్బర్ భారత్ విజన్ ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన మొదటి డిజిటల్ ప్లాట్ఫామ్ అని, 2025-26లో భారత్ రికార్డు స్థాయిలో 6.1 GW పవన్ విద్యుత్ సామర్థ్యాన్ని జోడించిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 46% వృద్ధి అని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో విండ్ టర్బైన్లు విడిభాగాల ఎగుమతులు 12,000 కోట్లు దాటాయని పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ నెట్ జీరో కార్బన్ ఉద్గారాల సాధనకు తన నిబద్దతను చాటి చెప్పారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫ్రాన్స్ లో మొనాకో ప్రతినిధులతో సమావేశమయ్యారు. మొనాకో స్టేట్ మంత్రి క్రిస్టో పిర్మన్, విదేశీ వ్యవహారాల సహకారాల శాఖ మంత్రి ఇస్తాబిల్లే బెర్రో అమడేయి, ఆర్థిక శాఖ మంత్రి ఫ్రెడరిక్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతం చేయడం, పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక సహకారం మరింత పటిష్టం చేయడంపై చర్చలు జరిగాయని తన సోషల్ మీడియా వేదికగా గోయల్ పేర్కొన్నారు. భారత్ మొనాకో ఆర్థిక బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ చర్చలు ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామాలయంలో విరాళాలు, విలువైన వస్తువులు దుర్వినియోగ ఆరోపణలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ఈ సిట్లో ఐజీ కిరణ్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ సభ్యులుగా ఉన్నారు. నిన్న అయోధ్య కమిషనర్ డీఎంతో కలిసి ఆలయ ప్రాంగణం సందర్శించారు. ఆలయ విరాళాల నిర్వహణలో అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు రావడంతో రాష్ట ప్రభుత్వం ఈ సిట్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న ఈ విచారణకు సంబంధించి అధికారులు ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కమిటీ 7 రోజుల్లో ప్రాథమిక నివేదిక, 15 రోజుల్లో తుది నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు రామ్ ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ రూపేంద్ర మిశ్రా అయోధ్యలో ఉన్నారు. విచారణ ఎలాంటి అలసత్వం ఉండదని, సిట్ కోరిన అంత రకాల సహకారాన్ని జిల్లా యంత్రాంగం, ఆలయ అధికార యంత్రాంగం అందిస్తుందని స్పష్టం చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 ఫలితాలు నిన్న విడుదల చేసింది. మొత్తం 1000కి పైగా ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ఈ ప్రిలిమ్స్ పరీక్షలో మెయిన్స్ పరీక్షకు 13,000కు పైగా అభ్యర్థులు అర్హత సాధించినట్టుగా యూపీఎస్సీ ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన మార్కులు, కటాఫ్ మార్కులు, అధికారిక కీ వివరాలు, తుది ఫలితాలు విడుదల చేసిన తర్వాత కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారని స్పష్టం చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ అయిన upsc.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నీట్ ఈజీ పునఃపరీక్షకు ముందు భద్రత రవాణా ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఒక ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సౌకర్యం, భద్రతా ఏర్పాట్లు, పరీక్షా ప్రక్రియ పారదర్శకతపై ప్రత్యేక దృష్టి సారించి నీట్ యూజీ రీఎగ్జామినేషన్ 2026 కోసం రాష్ట ప్రభుత్వాల సన్నద్ధత సమీక్షించారు. ఇరాన్తో కీలక ఒప్పందం ప్రకటించాక G7 సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యకుడు ట్రంప్ ఫ్రాన్స్ చేరుకున్నారు. వివాదానికి తాత్కాలిక విరామం ఇస్తూ హర్ముజ్ జలసంధి తిరిగి తెరుస్తామని ట్రంప్ తెలిపారు. ఇందులో భాగంగా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈరోజు ఈశాన్య భారతం, బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి ఋతుపవనాలు రాబోయే 4 రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట, కర్ణాటక మిగిలిన ప్రాంతాలు, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్ లో కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. ఈరోజు తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో వడగాలు ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్ లో పర్యటిస్తారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ బంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈరోజు బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

విభిన్న కార్యక్రమాల ఝరి మన ప్రభాతలహరి. ఈనాటి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో మనం వినబోయే అంశాలు: ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు. అనంతరం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ నేత్ర వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ నవీన్ నూకల కంటి వ్యాధుల వైద్య నిపుణులు అందించే సలహాలు సూచనలు వింటారు. ఇంకా ఈరోజు అంతర్జాతీయ కుటుంబ రెమిటెన్సుల దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు కూడా ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో మనం వినొచ్చు. మరి ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ప్రభుత్వ గీతం విన్నారు. ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
3: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
3: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
3: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
1: సంప్రదించండి.
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 0846225334.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలీల్వాడి, నిజామాబాద్. డాక్టర్ సీను నాయక్,
1: ఎత్తు, వంకర పళ్ళు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
2: సంప్రదించండి.
1: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799090505.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
4: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
4: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
4: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: ముఖాన మొటిమల,
7: సై బాల్.
6: గజ్జా బొబ్బల,
7: సై బాల్.
6: నడుగుల తామరా,
7: సై బాల్.
6: బురద పుల్ల,
7: సై బాల్.
8: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి, సై బాల్.
0: విరామనంతరం తిరిగి ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం శ్రీ ఆంజనేయం చిత్రం నుండి ఈ పాట.

0: పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:30 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు విందాం డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
3: వారం వారం మనం కంటి సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. ఎన్నో విషయాలు ఇప్పటికే తెలుసుకున్నాం. ఎంత తెలుసుకున్నా కొంత మిగిలిపోతూనే ఉంది. మరి అందుకే అంటారేమో సర్వేంద్రియానాం నయనం ప్రధానమని. అయితే ఈరోజు మనం ముఖ్యంగా గత వారం డాక్టర్ గారు లెన్స్ల గురించి చెప్పారు. ఇప్పుడు ఆ లెన్స్ ఎన్ని రకాలు ఉంటాయి, వాటి వల్ల ఎలాంటి లాభాలు మనకు కలుగుతాయి మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పటిలాగే నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ గోల్డ్ మెడలిస్ట్, నేత్ర వైద్య నిపుణులు, ఎల్వి ప్రసాద్లో అనుభవం పొందిన డాక్టర్, రెటినా మరియు క్యాటరాక్ట్ సర్జన్ డాక్టర్ నవీన్ నూకల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్కారం, గుడ్ మార్నింగ్.
3: డాక్టర్ గారు, ఇప్పుడు గత వారం మీరు లెన్స్ గురించి చెప్పినారు మాకు చాలా చక్కగా. అయితే ఈ లెన్స్ అనేటువంటివి ఎన్ని రకాలు ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, వాటి గురించి కొంచెం మా శ్రోతలకి.
4: తప్పకుండా అండి. సో మనం కంటి లోపల క్యాటరాక్ట్ సర్జరీ అంటే కంటి లోపల ఉన్న శుక్లం తీసి కంటి లోపల లెన్స్ పెడతాము, దీన్నే సింపుల్గా క్యాటరాక్ట్ సర్జరీ అంటాం మనం. అయితే ఇప్పుడు అన్ని రెగ్యులర్గా మనం చేసే అన్ని లేజర్ క్యాటరాక్ట్ సర్జరీసే ఉంటాయి. సో వాటిలో మనం ఈ లేజర్ ద్వారా శుక్లం ఏదైతే ఉందో దాన్ని తీసేసి దాని ప్లేస్లో లెన్స్ పెడతాము. అయితే లెన్స్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎలా అంటే మనకు స్టార్టింగ్ రెగ్యులర్గా చూసుకుంటే తక్కువ ప్రైస్ నుంచి మోర్ దాన్ 2 లాక్స్ ప్రైస్ వరకు ఒక కంటికి కూడా అవైలబుల్ ఉన్నాయి మనకు. ఎస్, సో అలాంటివి ఉన్నాయి. ఇది ఎలా అంటే మనకు బేసిక్గా పేషెంట్స్ అందరూ వచ్చిన వాళ్ళు చాలా వరకు ఒకటే క్వశ్చన్ అడుగుతారు, సో ఈ లెన్స్కి డిఫరెన్స్ ఏముంది సార్? 5000 లెన్స్ ఉంటుంది, 10,000 లెన్స్ ఉంటుంది, అట్లా 1 లాక్ 2 లాక్స్ వరకు కూడా లెన్స్ ఉంటాయి మనకు. అయితే వాటిలో బేసిక్గా డిఫరెన్స్ ఏముంటుంది, ఎట్లా ఉంటుంది అని అడుగుతుంటారు. సో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సింపుల్గా, ఇప్పుడు మనం ఫోన్ కొనడానికి మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, ఎలా ఉంటాయి ఫోన్స్ మనకు?
3: మస్తు ఫీచర్ రకరకాలు ఉంటాయి.
4: సో నార్మల్ ఫోన్ ఉంటుంది మనకు, పాతకాలంలో ఉన్న నోకియా ఫోన్లు ఉంటుండే 1100, అది ఎలా ఉంటుంది? నార్మల్ ఫోన్, టచ్ స్క్రీన్ ఏమి ఉండదు, ఫోన్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, మనం కాల్ మాట్లాడొచ్చు, ఎవరికైనా మెసేజ్ చేయొచ్చు అట్లా. సో అది బేసిక్ ఫీచర్. సో అది అన్ని ఫోన్స్ లో ఉంటది. సేమ్ అలానే కంటి లోపల మనం ఏ లెన్స్ వేయించుకున్నా కూడా బేసిక్ గా మనకు కనబడే క్వాలిటీ అనేది కనబడుతుంది, బేసిక్ క్వాలిటీ కనిపిస్తుంది. ఈవెన్ 6x6 విజన్ కూడా వస్తుంది లోయెస్ట్ క్వాలిటీ లెన్స్ తో కూడా. కాకపోతే ఏంటంటే ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఇవన్నిట్ల వల్ల ఏమవుతుందంటే మన ఫోన్లలో ఎట్లయితే ఇప్పుడు మనం 5000 పెడితే కొన్ని ఫీచర్స్ వస్తాయి, కొంచెం 10,000 కట్ల వెళ్తే టచ్ స్క్రీన్ ఫోన్

0: విత్ అడ్వాన్స్డ్ ఆండ్రాయిడ్ టెక్నాలజీ అట్లా వస్తుంటాయి. ఇంకా పైకి వెళ్తున్న కొద్ది స్క్రీన్ సైజ్ పెరుగుతుంది, అండ్ ఆండ్రాయిడ్స్ ఇవన్నీ సాఫ్ట్వేర్స్ అప్డేషన్ అవన్నీ వస్తాయి కదా. అలానే మన కంటి లోపల కూడా లెన్స్ లో కాస్ట్ పెరుగుతున్న కొద్ది ఏముందంటే దానికి యాడెడ్ ఫీచర్స్ పెరుగుతాయి అన్నమాట. సో యాడెడ్ ఫీచర్స్ ఏంటి అంటే, మన కంటి లోపల వేసే లెన్స్ నార్మల్గా రిజిడ్ లెన్స్ అన్నాం కదా, అవి ఫోల్డబుల్ కావు. సో ఫోల్డబుల్ లెన్స్ కాకపోతే ఏంటి, మనం దాన్ని కంటి లోపల పెట్టాలంటే కన్నును ఎక్కువ కట్ చేయాలి. అదే ఫోల్డబుల్ లెన్స్ అనుకోండి, కట్ సెక్షన్ చిన్నగా చేసి మనం కంటి లోపల దాన్ని పెట్టేయచ్చు, ఎందుకంటే అది ఫోల్డ్ అవుతుంది లెన్స్. సో ఫోల్డ్ అయినప్పుడు మనం లోపలికి దాన్ని ఇన్సర్ట్ చేయాలంటే
1: చాలా ఈజీ,
0: చిన్న ఇన్సిజన్ ఇచ్చినా సరిపోతుంది. సో అట్లా ఆ ప్రైస్ గ్యాప్ అనేది అక్కడ వస్తుంది అనమాట. సో మనకి నార్మల్గా ఫోల్డబుల్ లెన్స్ లోనే మళ్ళీ రకరకాలు ఉంటాయి అన్నమాట. ఎలా అంటే, మనకు బ్లూ బ్లాకింగ్ లెన్స్ అంటాము, అంటే బ్లూ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లోపలికి వెళ్లకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది. యూవీ రేస్ ప్రొటెక్షన్ ఉంటుంది, యూవీ రేస్ కంటి లోపలికి వెళ్లకుండా ఈ లెన్సే అడ్డుకుంటుంది మనకు. ఇవన్నీ అడ్వాన్స్ టెక్నాలజీలో ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఇది రెగ్యులర్గా మెటీరియల్ వైజ్ ఒకటి ఉంటుంది అనమాట. మెటీరియల్ వైజ్గా అంటే మనం హైడ్రోఫిలిక్ లెన్స్ అంటాం, హైడ్రోఫోబిక్ లెన్స్ అంటాం. హైడ్రోఫిలిక్ అనేది కొంచెం లో క్వాలిటీ ఉంటుంది, హైడ్రోఫోబిక్ లెన్స్ అంటాము వాటిలో ఏంటంటే మనకి కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది. అది ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్కైనా కూడా వాళ్ళకి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా రెటినాకి తట్టుకునేలాగా ఉంటాయి లెన్స్. సో అలాంటి యూజ్ చేయడం. వీటితో పాటుగా ఏంటంటే, బేసిక్గా మనం వేసే లెన్స్లో యూజువల్గా పాతకాలం మనకు అడ్వాన్స్ టెక్నాలజీ కాబట్టి నార్మల్ లెన్స్ ఏంటంటే అవన్నీ మోనోఫోకల్ ఐవెల్స్ అంటాం మనం. మోనోఫోకల్ ఐవెల్ అంటే ఏంటి అంటే, ఓన్లీ ఒక డిస్టెన్స్ విజన్ ఒకదాన్ని అంటే దూరం చూపు మాత్రమే ఆ లెన్స్ ద్వారా మనకు వస్తుంది సర్జరీ తర్వాత. దగ్గర చూపుకి పేషెంట్ అద్దాలు పెట్టుకోవాలి. సో ఇది ఓల్డ్ మోడల్ అనమాట, ఓల్డ్ మోడల్ అండ్ రెగ్యులర్ కన్వెన్షనల్ మోడల్. ఇది మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ మనకి ఇదే వేయించుకుంటారు, మోనోఫోకల్ ఐవెల్. మోనోఫోకల్ ఐవెల్ అంటే అదనమాట, నియర్ విజన్కి మాత్రం గ్లాస్ పెట్టుకోవాలి సర్జరీ తర్వాత, దూరం అంతా క్లియర్గా కనిపిస్తుంది. రెండోది వచ్చేసి మనకు మల్టీఫోకల్ అంటాం. అవి మల్టీఫోకల్ అనే మళ్ళీ బైఫోకల్ ట్రైఫోకల్ అని ఉంటాయి. ఇవేంటంటే డిస్టెన్స్ ఒకటే కాకుండా నియర్ విజన్ కూడా కవర్ చేస్తాయి. ఎస్, ఇది అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట. సో దీనివల్ల మనం సర్జరీ తర్వాత ఏంటంటే ఇంకా పేషెంట్ దేనికి గ్లాస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక నియర్, డిస్టెన్స్, ఇంటర్మీడియట్ ఇవన్నీ కూడా పేషెంట్కి వితౌట్ గ్లాస్ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇట్లాంటి ఫీచర్స్ కూడా మనకి ఇప్పుడు లెన్సెస్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇట్లాంటి లెన్స్ వేయించుకుంటే పేషెంట్ వాళ్ళకి పోస్ట్ సర్జరీ ఇంకా గ్లాస్ అవసరమే ఉండదు, అలా ఉంటుంది. సో అది ఆ ప్రీమియం క్వాలిటీ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఎక్కడెక్కడ విజన్ మనకు కవర్ కావాలి అంటే అది అందరికీ అవసరం అంటే అవసరం లేదు. ఎవరికైతే కంపల్సరీ అవసరం ఉంటుందో వాళ్ళకి మాత్రమే మనం సజెస్ట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు రెగ్యులర్గా మనకి కొంతమంది ఉంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, సిస్టమ్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 3 విజన్స్ కంపల్సరీగా అవసరం ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తాము. కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ ఆల్రెడీ రెటినా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి యూజువల్గా మనం మల్టిఫోకల్ ఐవెల్ సజెస్ట్ చేయము, ఎందుకంటే ఆల్రెడీ రెటినాలో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆ విజన్ అనేది క్లారిటీ అనేది ఉండదు, ఎందుకంటే రెటినాలో ఆల్రెడీ డ్యామేజ్ ఉంది కాబట్టి. వాళ్ళకి మళ్ళీ ఇది ప్రాబ్లము మల్టీఫోకల్స్ వల్ల కొంచెం ప్రాబ్లం గ్లేర్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అది యూజువల్గా వాళ్ళకి సజెస్ట్ చేయము. అదే నార్మల్ పేషెంట్ అనుకోండి, వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది అది మల్టీఫోకల్ ఐవెల్స్. అది పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ కంటి లోపల లెన్స్ వల్ల మనకు బయట ఇంకా గ్లాస్ అవసరం ఉండదు వాళ్ళకి, ఓన్లీ వితౌట్ గ్లాసే అన్ని విజన్స్ కవర్ అయిపోతాయి అందరూ. అట్లాంటి టెక్నాలజీస్ కూడా మనకు ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి.
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
3: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
3: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
3: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
1: బాగుంది డాక్టర్ గారు, ఇప్పుడు చాలా చక్కగా మీరు ఈ లెన్స్ గురించి వివరించారు. అయితే లెన్స్లో నాణ్యత చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఈ మీరు వేసేటటువంటి లెన్స్ ఏవైతే ఉన్నాయో ఎంత నాణ్యమైనవి, అట్లాగే వీటి యొక్క డ్యూరేషన్ అంటే ఎంతకాలం ఇవి పనిచేస్తాయి, వీటిని ఒక్కోసారి మధ్యలో తీసేయాల్సిన అవసరం వస్తుందా, అట్లా తీసేయకుండా కూడా ఉండేటువంటి లెన్స్ ఉన్నాయా?
0: ఎస్, చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఎప్పుడైతే మనం కంటి లోపల లెన్స్ పెడతామో అందులో క్వాలిటీ మీద డిపెండ్ అయ్యి మనకు విజన్ అన్నది ఉంటుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే కొంచెం లో క్వాలిటీ మెటీరియల్ వాడామనుకోండి లెన్స్లో, ఇప్పుడు లెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఎలా ఉంటాయంటే కాస్ట్ని బట్టి క్వాలిటీ ఉంటుంది, మనకి ఎందులోనే అంతే కదా. సో ఇందులో కూడా ఎలా అంటే క్వాలిటీ ఎలా అంటే మనకు ఆ లెన్స్ మెటీరియల్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తక్కువ ప్రైజ్లో వచ్చే

0: లెన్సెస్లో కొంచెం మెటీరియల్ తక్కువ క్వాలిటీ ఉంటుంది. వాటి వల్ల ఏమవుతుందంటే పేషెంట్కి క్యాటరక్ట్ సర్జరీ తర్వాత కూడా మళ్ళీ అద్దం వెనకాల సన్నం పొర వస్తుంది.
1: అయ్యో
0: ఎస్, దాన్ని మళ్ళీ ఆఫ్టర్ క్యాటరాక్ట్ అంటాం మనం. ఎందుకంటే క్యాటర సర్జరీ తర్వాత వస్తుంది కాబట్టి దాన్ని ఆఫ్టర్ క్యాటరాక్ట్ అంటాం. దాన్ని ఇంకో వర్డ్ ఏంటంటే పీసీఓ అంటాం మనం, పోస్టీరియర్ క్యాప్సులర్ ఒపాసిఫికేషన్ అంటాం. అంటే ఆ పీసీఓ ఎందుకు ఫామ్ అవుతుందంటే ఎప్పుడైతే లెన్స్ కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నది ఉన్నా కానీ, లేదంటే మనకు ఆ సర్జరీ టైంలో కానీ కొంచెం ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ, లేకపోతే మెటీరియల్ క్వాలిటీ తక్కువ ఉండి సరిగ్గా ఇన్సెట్ కాకపోయినా కూడా కొన్నిసార్లు పీసీఓ ఫామ్ అవుతుంది. అట్లా అయినప్పుడు ఏంటంటే మళ్ళీ దానికి ఇంకొక లేజర్ చేయాల్సి వస్తుంది. లేజర్తో క్లీనింగ్ చేస్తాము, చిన్న ప్రొసీజర్ అది, జస్ట్ ఒక 15-20 seconds అయిపోతుంది. చిన్న లేజర్ క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది, అది చేయాల్సి వస్తుంది. అది లో క్వాలిటీ లెన్సెస్తో. కొన్ని లెన్స్ ఏంటంటే స్క్వేర్ ఎడ్జ్ హాప్టిక్స్ అంటాం. అవేంటంటే కంటి లోపల మనం పెట్టినప్పుడు ఆ పోస్టీరియర్ క్యాప్సూల్ని స్ట్రెచ్ చేసి పట్టుకుంటే మంచిగా, దానివల్ల మళ్ళీ ఆ పీసీఓ ఫామ్ కాకుండా మళ్ళీ ఆ ఒపాసిటీ రాకుండా ఇవి మంచిగా పనిచేస్తాయి అన్నమాట. అట్లాంటివి ఇంకోటి ఏంటంటే మనకు లెన్సెస్లో క్వాలిటీని బట్టి ఇంపోర్టెడ్ లెన్స్ ఇండియన్ లెన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇండియన్ లెన్స్లో కూడా మనకు లో క్వాలిటీ ఉంటుంది, హై క్వాలిటీ ఉంటుంది. ఇంపోర్టెడ్ లెన్స్లో కూడా అలా స్టార్టింగ్ బేసిక్ ప్రైజ్ ఉంటాయి, హై ఎండ్ క్వాలిటీ కూడా ఉంటాయి మనకు. అది పేషెంట్ నీడ్ని బట్టి మనం సజెస్ట్ చేస్తాం వాళ్ళకి, అండ్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి వాళ్ళు చూజ్ చేసుకుంటారు. సో ఇప్పుడు కొంతమంది మనకు హై ఎండ్ కావాలంటారు, వాళ్ళకి హై ఎండ్లో మనం సజెస్ట్ చేస్తాము. డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, ఆ లెన్సెస్ పెట్టినప్పుడు కొంచెం క్వాలిటీ అదంతా బాగుంటుంది మనకు. అలాంటి వాళ్ళు ఆఫ్ చేసుకుంటారు. రెండవది మీరు అడిగింది వ్యాలిడిటీ, అంటే లెన్స్ పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు అది తీసేయాల్సి వస్తుంది అనేది. ఇది లైఫ్ లాంగ్ అండి. ఇది ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ అది తీసి ఇంకో లెన్స్ పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. అంటున్నాను అనలేసి ఏమైనా కాంప్లికేషన్ అయ్యి ఏమైనా ప్రాబ్లం అయింది అంటే మళ్ళీ ఆ లెన్స్ తీసి వేరేది పెట్టాల్సి వస్తుంది. బట్ అదర్వైజ్ ఒకసారి మనం కాట్రాక్ట్ సర్జరీ చేసి లెన్స్ పెట్టినామంటే అది ఆ క్యాప్సులర్ బ్యాగ్తో మొత్తం అడిషన్స్ ఫామ్ అయిపోతాయి, ఫైబ్రోస్ అయిపోయి గట్టిగా అతుక్కపోతుంది అక్కడ. అది మళ్ళీ మనం దాన్ని తీసి పెట్టలేము. ఒకవేళ తీసి పెట్టాలంటే మొత్తం ఆ క్యాప్సులర్ బ్యాగే డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి మళ్ళీ లెన్స్ తీసి పెట్టలేము. అందుకే పేషెంట్స్ కూడా మనం రెగ్యులర్గా ఇదే చెప్తూ ఉంటాము. ఎప్పుడైతే వాళ్ళు చూస్ చేసుకుంటారో అప్పుడు ఇది ఒకసారి ఇంకా చూస్ చేసుకోవడము. అంటే మనం ఇప్పుడు డబ్బులు ఉన్నప్పుడు మళ్ళీ కొత్తది ఏదైనా పెట్టించుకుందాము, ఇప్పటికీ నార్మల్ చేపించుకుందాం అని అనుకుంటే అట్లా కుదరదు దీనికి. ఎందుకంటే అది ఒకసారి పెట్టినామంటే మళ్ళీ తీసి పెట్టేది కాదు. కాబట్టి ఒకసారే సర్జరీ చేయాలి, ఆ ఫైనల్ అప్పుడు సర్జరీ చేసేటప్పుడు లెన్స్ పెట్టేసేయాలి.
1: అంటే ఎక్కువ మట్టుకు నాణ్యమైంది మొదటిసారి పెట్టించుకుంటేనే
0: అంతే,
1: ఇంకా బెస్ట్
0: అంతే. మొదటిసారి అండ్ చివరిసారి అదే, ఇంకా
1: అంతే, ఆప్షన్ లేదు.
0: సో ఆప్షన్ ఏమి ఉండదు. కొంతమందికి ఏంటంటే సర్జరీ తర్వాత కాంప్లికేషన్స్ వస్తుంటాయి. ఎట్లా అంటే ఆ లెన్స్ మనం పెట్టింది కొంచెం పక్కకు జరగడం కానీ, లేదంటే లెన్స్ లోపల పడిపోవడం కానీ. ఇందాక మనం రెటినా సర్జరీ టాపిక్లో చెప్పినట్టుగా లెన్స్ డ్రాప్ అంటాం, ఐవైఎల్ డ్రాప్ అంటాం దాన్ని. ఐవైఎల్ అట్లా డ్రాప్ అయిపోయి లోపల పడిందంటే విట్రియస్ క్యావిటీలో మళ్ళీ లోపలికి వెళ్ళి రెటినా సర్జరీ చేసి ఆ లోపల పడ్డ లెన్స్ ఐవైఎల్ని బయటికి తీసి మళ్ళీ స్పెషల్ లెన్స్ ఉంటాయి మనకు, వాటిని ఏమంటామంటే స్క్లీరల్ ఫిక్స్డ్ ఐవైఎల్స్ అంటాం. అది స్పెషల్ లెన్స్ అది కానీ గ్లూడ్ ఐవైఎల్ అంటాము, గ్లూతో ఫిక్స్ చేస్తాం ఐవైఎల్ని సపోర్ట్ లేనప్పుడు. ఇట్లాంటివి చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే లెన్స్ కొంచెం పక్కకు జరుగుతుంది వాళ్ళకి, డిసెంట్రేషన్ అంటాం దాన్ని. అట్లాంటప్పుడు కొంచెం లెన్స్ని మళ్ళీ రీడైలింగ్ చేయడం, అంటే మళ్ళీ సెట్ చేయడం కానీ దాని ప్లేస్లో, అవన్నీ చేయాల్సి వస్తుంది.
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
3: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
3: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
3: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
1: బాగుంది డాక్టర్ గారు. అంటే ఇక చివరిగా ఏంటంటే, మరి ఈ లెన్స్ పెట్టించుకోవడం అందరికీ ఈజీనే అనుకుందాం, అంటే మీరు పెట్టడం కూడా చాలా ఈజీగానే మార్కెట్లో దొరుకుతున్నాయి, కాకపోతే ఈ పెట్టించుకున్న తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాళ్ళు ఎట్లాంటి మెయింటెనెన్స్, దాని మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్ కదా.
0: మెయింటెనెన్స్ అంటే ఏముండదు, కంటి లోపల లెన్స్ ఏదైతే మనం పెడతామో అది రెగ్యులర్గా అలానే ఉంటుంది. బట్ దానికి మనం ఏంటంటే కంటికి ఇంజురీస్ కాకుండా, అది మెయిన్. ఎందుకంటే సర్జరీ తర్వాత ఇంజురీస్ అయినప్పుడు మళ్ళీ కన్ను మొత్తం డ్యామేజ్ అవుతుంది, ఆ డ్యామేజ్ అయిన తర్వాత కంటి లోపల ఉన్న లెన్స్ బయటకు వస్తుంది, రెటినా డ్యామేజ్ అవుతుంది, ఇవన్నీ అవుతాయి. కాబట్టి ఇంజురీస్ కాకుండా చూసుకోవాలి ఒకటి. రెండోది వచ్చేసి షుగర్, బీపీ ఏవైతే రెగ్యులర్గా మనకు సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలి. అవి కంట్రోల్లో ఉన్న రోజులు మనకి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, కంటికి విజన్ అనేది క్లియర్గా ఉంటుంది.
1: ఇక మీరు మాట్లాడుతూ ఇందాక స్పెషల్ లెన్స్ గురించి అని అన్నారు, అసలు ఈ స్పెషల్ లెన్స్ అంటే ఏంటి?
0: స్పెషల్ లెన్స్ అంటే మనం పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ చెప్తాం స్పెషల్ లెన్స్ అని. అసలు ఆ స్పెషల్ లెన్స్ అంటే ఏంటంటే స్క్లీరల్ ఫిక్స్డ్ ఐవెల్స్ అంటాం వాటిని. అంటే ఏంటంటే మనకు నార్మల్గా లెన్స్ ఎక్కడ పెడతామంటే కంటి లోపల శుక్లం ఉంది కదా, ఆ శుక్లం ఎట్లా ఉంటుంది అంటే మనకు ఒక క్యాప్సూల్ ఉంటుంది, క్యాప్సూల్ ఉంటే ఆ క్యాప్సూల్ లోపల ఈ లెన్స్ ఉంటుంది అనమాట. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక మ్యాంగో ఉందనుకోండి, మామిడి పండు ఉంది ఒకటి, మామిడి పండు ఇట్లా ఉందనుకోండి అడ్డంగా, పైన పైన తోలు ఏదైతే ఉంటుందో తీసిన తర్వాత ఎలా ఉంటుంది, లిక్విడ్ ఉంటుంది, జ్యూస్ ఉంటుంది, తెల్లగా గుజ్జు ఉంటుంది, ఆ పిక్క ఉంటుంది కదా, కిందికి మళ్ళీ తోలు ఉంటుంది కదా. సో అట్లా అనమాట, పైన తోలు తీసేసి క్యాటరాక్ట్ సర్జరీలో మనము అది తీసేసిన తర్వాత లోపల ఉన్న గుజ్జు ఆ పిక్క అవన్నీ తీసి మిగిలింది ఏదైతే ఉందో అది స్కిన్ అది అది అట్లే ఉంచి మనం దాంట్లో లెన్స్ పెడతాం అనమాట. ఇది నార్మల్ సపోర్ట్, కాకపోతే అంత థిక్ ఉండదు,
1: అదే
0: చాలా డెలికేట్ గా ఉంటుంది, మైక్రాన్స్ లో ఉంటుంది లేయర్ అది.
1: అంతే అంతే,
0: అది కొంచెం సర్జరీ టైంలో మనం కొంచెం అటు ఇటుగా అయినా కూడా అది రప్చర్ అయిపోతుంది,
1: రప్చర్ అయిపోతుంది.
0: ఆ రప్చర్ అయిందంటే ఇంకా లెన్స్ పెట్టడానికి సపోర్ట్ ఉండదు అక్కడ. అట్లాంటప్పుడు మనము ఈ స్పెషల్ లెన్స్ పెట్టాల్సి వస్తుంది. ఆ స్పెషల్ లెన్స్ ఏంటంటే మనం స్క్లీరల్ ఫిక్స్డ్ ఐవెల్స్ అంటాము. సో అక్కడ కింద మనకు సపోర్ట్ లేదు కాబట్టి ఆ ఐవెల్ అక్కడ పెట్టి బయటకి దాని హ్యాప్టిక్స్ తీసి బయట స్క్లీరా అంతే కదా, తెల్లగుడ్డు ఉంది కదా, దాని సపోర్ట్ తో సూచర్స్ ఇస్తారు దానికి అది. సో అది స్క్లీరల్ ఫిక్స్డ్ ఐవెల్. అట్లా కాకుండా కొన్నిసార్లు ఇప్పుడు సూచర్స్ వేస్తే సూచర్ వల్ల మళ్ళీ పేషెంట్కి కంట్లో ఇరిటేషన్ రావడము, కుచ్చుకున్నట్టు కావడము, నీళ్లు కావడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందుకే దాంట్లో ఇన్నోవేషన్ ఏంటంటే గ్లూడ్ ఐవెల్ అంటాం మనం. గ్లూడ్ ఐవెల్ అంటే ఏంటంటే గ్లూ ఉంటుంది కదా మనకు, ఫెవీ క్విక్ ఉంటుంది కదా, అలానే మనకు మెడికల్ గ్లూ ఉంటుంది అనమాట. మెడికల్ గ్లూ అంటే బాడీలో మనం ఎక్కడైనా ఇంజురీస్ అయినప్పుడు అతకబెట్టడానికి వాడే గ్లూ అనమాట, అది ఫైబ్రిన్ గ్లూ అంటాం దాన్ని. ఆ ఫైబ్రిన్ గ్లూ యూస్ చేసి ఈ లెన్స్ ని లోపల అతకబెడతాం మనం. అది అతకబెట్టడం వల్ల దానికి సూచర్స్ అవసరం ఉండవు, ప్లస్ సపోర్ట్ లేకుండా మనం పెట్టొచ్చు కాబట్టి స్టేబుల్గా ఉంటుంది. సో ఈ ఫైబ్రిన్ గ్లూ, ఈ ఎస్ఎఫ్ ఐవెల్స్ కానీ ఈ గ్లూడ్ ఐవెల్స్ కానీ రెగ్యులర్గా క్యాటరాక్ట్ సర్జన్స్ చేయరు ఇవి, అవి మనం రెటినా సర్జన్సే చేయాలి. సో అది విట్రెక్టమీ చేసి కంప్లీట్గా రెటినా అంతా క్లియర్ చేసుకొని మంచిగా రెటినా ఏమైనా ప్రాబ్లం ఉంటే సెట్ చేసుకొని తర్వాత ఈ లెన్స్ పెట్టి మనం ఫిక్స్ చేస్తాం దాన్ని. సో యూజువల్గా క్యాటరాక్ట్ సర్జన్స్ కూడా చాలామంది సర్జరీ చేసినప్పుడు ఎప్పుడైతే కాంప్లికేట్ అవుతుందో ఆ కేసు మన దగ్గరకు రిఫర్ చేస్తా ఉంటారు, ఎందుకంటే అది రెటినా సర్జనే చేయాలి, వాళ్ళు చేయలేరు అవి. అవి మనం తీసుకొచ్చి మనము అసెస్ చేసి పేషెంట్ ఐ ఎలా ఉందో చూసి వాళ్ళ వాపు ఉంటే కంటి లోపల నల్లగుడ్డలో సర్జరీ తర్వాత అదంతా క్లియర్ చేసిన తర్వాత మనం ఈ స్పెషల్ లెన్స్ పెడతాం దానికి. అప్పుడు విజన్ నార్మల్గానే నార్మల్ క్యాటర్ సర్జరీ తర్వాత ఎలా ఉంటుందో అలానే ఉంటుంది వీళ్ళకి కూడా.
1: సూపర్, బాగుంది డాక్టర్ గారు, ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
3: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
3: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్ వాడి నిజామాబాద్,
2: ఫోన్ 08462223111.
4: ఇంతవరకు మీరు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ నవీన్ నూకల గారు అందించిన సలహాలు సూచనలు విన్నారు. ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
5: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ.

0: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
0: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253344.
2: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఈ కార్యక్రమ సమయం రేపు ఉదయం 7:30. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8:00 ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో అన్ని రకాల దంతాలు, చిగుళ్ల సమస్యల నివారణ మార్గాల గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమ సమయం రేపు ఉదయం 8:00. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలకు ఎండోక్రానాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు తగిన సలహాలు సూచనలు శ్రోతలకు తెలియజేస్తారు. ఈ కార్యక్రమ సమయం రేపు ఉదయం 8:30. గమనిక విన్నారు.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: విరమనంతరం తిరిగి ప్రభాతలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం.

ఈరోజు అంతర్జాతీయ కుటుంబ రెమిటెన్స్ల దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ రెమిటెన్సెస్. ప్రతి సంవత్సరం జూన్ 16న ఈ అంతర్జాతీయ కుటుంబ రెమిటెన్సుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. విదేశాల్లో పనిచేస్తూ తమ స్వదేశంలో ఉన్న కుటుంబానికి ఆర్థికంగా సాయం చేస్తున్న వలస కార్మికుల సేవలను గుర్తించడం, వారి కృషికి కొనియాడడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ దినోత్సవం మరియు రెమిటెన్సుల గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. ఐక్యరాజ్య సమితి గుర్తింపు. వలసదారులు పంపే డబ్బులు అంటే రెమిటెన్సులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల కుటుంబాలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఒక ఆర్థిక జీవనాడిగా పనిచేస్తున్నాయని అందరూ అంటుంటారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక పాట.

మనం అంతర్జాతీయ కుటుంబ రెమిటెన్స్ల దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు వింటున్నాం. దీని ద్వారా పేదరిక నిర్మూలన ఎలా అవుతుందో చూద్దాం. ఈ బదిలీలు కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలను తీర్చి పేదరికాన్ని తగ్గించడానికి దోహదపడతాయి. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థకు చేయుత ఎలా అందుతుందో చూద్దాం. వలసదారులు పంపే ఈ నిధులు గ్రహీత కుటుంబాలకే కాకుండా స్థానిక మరియు జాతీయ ఆర్థిక వ్యవస్థల అభివృద్ధికి కూడా ఎంతో తోడ్పడతాయి.

మనం అంతర్జాతీయ కుటుంబ రెమిటెన్స్ల దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు వింటున్నాం. డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ద్వారా రికవరీ స్థితిస్థాపకత ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. అంతర్జాతీయ కుటుంబ చెల్లింపుల దినోత్సవంను ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీని ఆమోదించింది. 200 మిలియన్లకు పైగా వలస కార్మికులు, మహిళలు, పురుషులను గుర్తించింది. వారు 800 మిలియన్లకు పైగా కుటుంబ సభ్యులకు ఇంటికి డబ్బు పంపుతున్నారు.

రెమిటెన్స్ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు వింటున్నాం. ఐక్యరాజ్య సమితి వలస కార్మికుల ద్వారా నిరూపించబడిన మానవ ఆత్మ సంకల్పం, స్థితిస్థాపకతను ప్రశంసించాయి. ఇంకా ఎక్కువ సామాజిక ఆర్థిక స్థితిస్థాపకత చేరికను ప్రోత్సహించే రెమిటెన్సుల కోసం డిజిటల్ ఆర్థిక పరిష్కారాలను ప్రోత్సహించాలని ప్రభుత్వాలు, ప్రైవేటు రంగం, అభివృద్ధి సంస్థలు, పౌర సమాజానికి యునైటెడ్ నేషన్ పిలుపునిచ్చింది. ఇవి అంతర్జాతీయ కుటుంబ రెమిటెన్సుల దినోత్సవం సందర్భంగా కొన్ని ముఖ్య విషయాలు.

ప్రభాత లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా, ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.

0: మీరు విన్న పాట సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కోసం భీమ్ సిసిరిలియో సంగీత సారథ్యంలో భీమ్ సిసిరిలియో ప్రణవి ఆచార్య పాడింది. సినీ రంజని కార్యక్రమంలో ఇప్పుడు విందాం పుష్ప 2 చిత్రం కోసం దేవీ శ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో సుభాషిణి పాడిన ఈ పాట.
1: అరే అందరూ వచ్చిండ్రు కానీ పార్టీకి, ఇప్పుడు దించరా ఫోటో కిసిక్కనే.

మీరు విన్న పాట హాయ్ నాన్న చిత్రం కోసం హేషం అబ్దుల్ వాహబ్ సంగీత సారథ్యంలో అనురాగ్ కుల్కర్ణి సితారా కృష్ణకుమార్ పాడింది. ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం సినీ రంజని తెలుగు సినిమా పాటలు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఊరి పేరు భైరవకోన చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట.

మీరు విన్న పాట సరిలేరు నీకెవరు చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో మధుప్రియ పాడింది. కార్యక్రమంలో చివరిగా విందాం సీతారాం చిత్రం కోసం సింధూరి అనురాగ్ కుల్కర్ని పాడిన ఈ పాట.

మీరు విన్న పాటతో సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9 గంటలు దాటి 20 సెకండ్లు. హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలకి స్వాగతం పలుకుతున్నాడు మీ పాండు. శ్రోతలకు తెలుసు, అయినా మరోసారి చెప్తున్నాను, నిన్న మొన్న పంపిన వాళ్ళు మాత్రం 2 రోజుల గ్యాప్ తీసుకుని మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట పేరు పంపించండి. తప్పకుండా మీ పాటను వినిపించే ప్రయత్నం మాత్రం చేస్తాం. ఎందుకంటే శ్రోతల వెల్లువ ఎక్కువైంది కాబట్టి వస్తున్నటువంటి మెసేజ్ చాలా ఉన్నాయి. మా పాట రాలేదు అని బాధపడకండి, రేపు కూడా ప్రయత్నం చేస్తూ ఉండండి. మీ ఎఫ్ఎం నిజామాబాద్ ఎఫ్ఎం వింటూ ఉండండి, వాట్సాప్ చేస్తూ ఉండండి. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ చేసిన ఫోన్ నంబర్ 8462245066. హృదయ రాగాల కార్యక్రమంలో ముందుగా మనం వినబోయే పాట సర్దార్ పాపారాయుడు. చిత్రం కోసం చక్రవర్తి సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్నా అభిమాన శ్రోతలు నిజామాబాద్ జిల్లా పాంగ్రా నుండి రవి, లావణ్య, నవ్య, శ్రీకర్ మరియు వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై సర్దార్ పాపారాయుడు చిత్రం నుండి ఈ పాట విందాం.

0: ఎఫ్ఎం శ్రోతలు 3.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్నారు. మీరు వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమ పాటలు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: డాక్టర్ ఏ వనిత,
4: కంటి పై పొర కొలిక మండలి ఆపరేషన్.
3: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
4: మూతబిందు, శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
3: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
4: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258.
4: డాక్టర్ సీనునాయక్,
3: అడ్వాన్స్ టెక్నాలజీతో,
4: లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో
3: డాక్టర్ సీనునాయక్ డెంటల్ హాస్పిటల్ ఇప్పుడు నిజామాబాద్ తో పాటు
4: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ గా కొంపల్లి మరియు పంజాగుట్ట హైదరాబాద్ లో ప్రారంభించబడింది.
3: సెల్
4: 7799050505.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
4: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
3: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీనొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
0: విరామనంతరం తిరిగి హృదయ రాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో తర్వాత పాట దొరబాబు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మాలక్ష్మి, మాధవి మరియు వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోరికపై దొరబాబు చిత్రం నుండి ఈ పాట విందాం.

0: హృదయ రాగాల కార్యక్రమంలో తరువాతి పాట చెల్లెలి కాపురం చిత్రం కోసం కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్నా. అభిమాన శ్రోతలు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ చేనేత కాలనీ నుండి జిందం నరహరి, లక్ష్మి, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, అంగూర్ భానుతేజ, ఉదయరేఖ, రియాన్స్, హన్మహిత్, చాకలి నారాయణ, ముత్యమ్మ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై చెల్లెలి కాపురం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.
1: చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన కర కంకణములు గలగలలాడగా అడుగులందు కలహంసలాడగా నడుములు తరంగములూగగా వినీల కచభర విలాస బంధుర తనూలతిక చంచల

రోదించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమథగణము కనిపించగా ప్రమదనాథకర పంకజ భాంకృత డమరుధ్వని వినిపించగా సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్కటుల జగిత దిక్కరుల వికృత ఘీంకృతుల

అనుపమలలోన అధరమ్ములోన వదనమ్ములోన కళసీమలోన కటి సీమలోన కరయుగములోన పదయుగములోన ఈ తనువులోని అణువణువులోన అనంత విధముల

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో
1: ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: హృదయ రాగాల కార్యక్రమంలో తర్వాత పాట తపస్సు చిత్రం నుండి మాకోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ సతీష్ రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి మరియు వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై తపస్సు చిత్రం నుండి ఈ పాట విందాం.

హృదయ రాయగల కార్యక్రమంలో తరువాతి పాట శంకరాభరణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన పాట మాకోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి నుండి రవీంద్రబాబు, దుర్పతాబాయి, శ్రీజ, అరవింద్, శృతి, దండు సాయన్న, స్నేహ, వినయ్ కుమార్, ప్రీతి, కృతిక, రిత్విక, శివాన్,

0: ఎఫ్ఎం శ్రోతలు 93.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ముఖాన్ మొటిమలా సై బాల్, గజ్జా బబలా సై బాల్, నడువులో తామరా సై బాల్, బురద పుల్లా సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: విరామంతరం తిరిగి హృదయ రాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో మనం వినబోయే పాట అమ్మ దొంగ. చిత్రం కోసం కోటి సంగీత సారథ్యంలో మనో చిత్ర ఎస్పి శైలజ పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు, మంచిర్యాల నుండి చంద్ర, ముగిలి, పద్మారాణి, అక్షర, కృప మరియు వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోరికపై అమ్మ దొంగ చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత పాట ఒట్టేసి చెబుతున్నా చిత్రం నుండి మా కోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాన్విక్, సాయి చరణ్, చాణిక్య మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ఒట్టేసి చెబుతున్నా చిత్రం నుండి ఈ పాట విందాము.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హృదయ రేగల కార్యక్రమంలో తర్వాత పాట తారక రాముడు చిత్రం నుండి మా కోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, నిజామాబాద్ జిల్లా పోతంగల్ నుండి తోట సంతోష్, నిఖిల, రణవీర్, నమ్రత, నిత్య సంతోషిని మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై తారక రాముడు చిత్రం నుండి ఈ పాట విన్నాము.

హృదయ రాగల కార్యక్రమంలో తర్వాత పాట ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రం నుండి మాకోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ సీఎం రోడ్ ఆటో నగర్ నుండి షేక్ అబ్దుల్ అలీ నిగార్ పర్వీన్ ఉదయ భాను మీనా సత్యం శారదా సుధీర్ శోభా శ్రీధర్ రవి సునీత మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రం నుండి ఈ పాట విందాం.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 18వ తేదీ గురువారం ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందోర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావటం, మత్తు పదార్థాలకు బానిస కావటం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమ సమయం ఈ నెల 18వ తేదీ గురువారం అంటే ఎల్లుండి ఉదయం 7:30. గమనిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 18వ తేదీ గురువారం ఉదయం 8 వేదాంశ్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమ సమయం ఈ నెల 18వ తేదీ గురువారం ఉదయం 8 గమనిక విన్నారు.

కాబట్టి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ఈ పాట విందాం. మరికొంతమంది కూడా ఇదే పాట కోసం కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుండి అఖిల, రాజేందర్, అపర్ణ, రాజేశ్వర్, అరుణ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ఈ పాట.

హృదయ రాగాల కార్యక్రమంలో చివరిగా మనం వినబోయే పాట రాజా చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు చౌటుప్పల్ నుండి.

మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి హృదయ రాగాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అంతవరకు ఇదే పాట విందామా.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ఐరోపా సమైక్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలు ముందుకు తీసుకెళ్లడంలో స్లోవేకియా అందిస్తున్న మద్దతుగాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ పికోకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గోవాలో జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను జోషి ప్రారంభించారు. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు 2వ జాతీయ లోక్ అదాలత్ను ఈ నెల 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. హైకోర్టు నుంచి తాలూకా స్థాయి వరకు అన్ని న్యాయస్థానాల్లో ఈ లోక్ అదాలత్ జరుగుతుంది. సివిల్ కేసులు, రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు, పెండింగ్ ప్రీ లిటిగేషన్ కేసులు అన్నీ ఈ అదాలత్ పరిధిలోకి వస్తాయి. దేశవ్యాప్తంగా పర్యాటక రంగంలో తెలంగాణ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రత్యేక వంటకాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరం తాజాగా నేషనల్ కలినరీ డెస్టినేషన్ అవార్డు కైవసం చేసుకుంది. నిన్న గోవాలో జరిగిన టూరిజం సదస్సులో ఈ అవార్డును తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా అందుకున్నారు. వర్షాకాలం నేపథ్యంలో రాష్ట ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తర్వాత స్పందించడం కంటే ముందే నివారణ చర్యలు తీసుకోవడం కీలకమని పేర్కొన్నారు. టీజీఈసెట్ 2026 మొదటి దశ అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రక్రియ నిన్న ప్రారంభమైంది. అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీ చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు ఎల్లుండి వరకు గడువుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల 19 వరకు, కళాశాల ఆప్షన్ నమోదుకు 21వ తేదీ వరకు అవకాశం కల్పించారు. సీట్ల తాత్కాలిక కేటాయింపు ఈ నెల 24లోకి జరుగుతుంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫ్రాన్స్లో మొనాకో ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతం చేయడం, పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక సహకారం మరింత పటిష్టం చేయడంపై చర్చలు జరిగాయని గోయల్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 10:03 దాటి 35 సెకండ్లు. ఎవర్గ్రీన్ హిట్స్ కి స్వాగతం పలుతుంది విజయశ్రీ. మరి మంచి మంచి మెలోడీ సాంగ్స్ వినిపిస్తాను, వింటూ ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ప్రోగ్రామ్ లో ముందుగా వినేద్దాం గీతాంజలి మూవీ కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అండ్ బృందం పాడిన వేటూరు గీతం, ఇళయరాజా సంగీతం.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న ఐపీఈ కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్షన్ లో ఉష ఆలపించిన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గీతం చిత్రం సంతోషం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసీ హర్ పల్ ఆప్కే సాథ్.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతుల ఆనందాలని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసుని
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: Money Generation.
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికట్టు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైట్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: కార్యక్రమంలో ఇప్పుడు 10th క్లాస్ ఈ మూవీ కోసం దీపు ఆలపించిన కులశేఖర్ గీతం, మిక్కీ జేమియర్ సంగీతం.

0: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటరు ఎన్యుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆనందం మూవీ కోసం మల్లికార్జున్ సుమంగళి ఆలపించిన సిరివెన్నెల గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

ఆనందమోహినించి ఈ పాటను వినిపించమని అడిగిన శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోష్ వెంకటాచారి, వరలక్ష్మి, దమోష్ కృష్ణమ్మ, మధు శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి ఈ మూవీ కోసం చక్రి స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించిన కందికొండ గీతాన్ని మా కోసం వినిపించండి అంటున్నారు జయశ్రీనగర్ లక్ష్మీ నిలయం నుండి రామయ్య, రాజలక్ష్మి, శ్రీయాన్, నిర్వాన్, ప్రజ్ఞాన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం ఈ సాంగ్.

0: 大，这个大，这个大，这个大。
1: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీ కండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోడస్ లోను త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
2: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: ప్రణయ గీతం మూవీ నుంచి పాటను ప్లే చేయమంటున్నారు. ఎస్పీ గజ్వేల్ నుంచి శైల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్. మరి ఈ పాట పాడింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. మరి పాట విని ఎంజాయ్ చేయండి.

0: లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-doc.in ద్వారా పొందవచ్చు.
1: నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద ఆయేషా వీరందరూ రిక్వెస్ట్ పంపించారండి. ఒక్కడు మూవీ కోసం ఉదిత్ నారాయణ, సుజాత ఆలపించిన సిరినిమ్మల గీతం మనిషి సంగీతం, ఈ పాటను వారి కోసం వినిపించమని.

0: సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అంబాలి శ్రీరాములపల్లె హన్మకొండ జిల్లా పద్మశాలి చేనేత సంఘం నుంచి రవీందర్, స్వరూప, సమ్మయ్య, సుదర్శన్, ఉపేందర్, దేవేందర్, శ్రీరాములు, మల్లేశం, సాంబయ్య, ఇంకా చింతకింద శ్రీను, ఇప్పల శ్రీను, గంగాధర్, రమేష్, వీరు వీరందరూ కోరుతున్న పాట ఆడవారి మాటలకు అర్థాలే వేరులే మూవీ కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల గీతం, యువన్ శంకర్ రజా సంగీతం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీ లా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: సంగారెడ్డి జిల్లా సిద్దుల నాగర నుంచి దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు ఇంకా భిక్షపతి వారి మిత్రబృందం కోరుతున్నారండి. అతడు మూవీ కోసం కార్తీక్, కవితా సుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివిందెల గీతం, మణిశర్మ సంగీతం.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై, దిల్లీ కే భీ పాస్ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థి

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకే నేస్తమా
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 నుండి 10 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
5: 2324 0856.
4: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: മനു ജനരഞ്ജനി.
1: సరితా, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
2: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 ఎస్సీపీ సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
3: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
4: శ్రోతలు, ఇంతవరకు ఎవర్ గ్రీన్ హిట్స్ విన్నారు. స్టూడియో క్లాక్లో టైం 11 గంటలుగా వస్తుంది. వార్తా ముఖ్యాంశాల అనంతరం గుర్తుకొస్తున్నాయంటూ మా ఆర్జే రెడీగా ఉన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి విద్భారతి కేంద్రం. తరతరాలు తెలగనే ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా అరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పాఠశాల ప్రారంభోత్సవం అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరిస్తారు. ఈ సందర్భంగా ప్రీ ప్రైమరీ తరగతి గది, గ్రంథాలయం, ఇన్నోవేషన్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, క్రీడా మైదానాలు ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. టీజీ పాలిసెట్ 2026 తుది దశ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నట్టు

అడ్మిషన్ల కన్వీనర్ శ్రీ దేవసన తెలిపారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈరోజు జరుగుతుంది. కళాశాల ఆప్షన్ల నమోదు తీసుకునేందుకు రేపటి వరకు గడువు ఉంది. సీట్ల తాత్కాలింపు కేటాయింపు జూన్ 20లోగా జరుగుతుంది. 2026 నీట్ యూజీ పునఃపరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డుల డౌన్లోడ్ ప్రారంభమైన 24 గంటల్లోనే 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేస్తారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన కార్మిక సంక్షేమ సంస్థకు సంబంధించిన వెల్ఫేర్ కమిషన్ కార్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ ఉపకార వేతన పథకాల కింద ఆర్థిక సహాయం కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న బీడీ కార్మికులు సున్నపురాయి, డోలమైట్, ఇనుప ఖనిజం, మాంగనీస్, క్రోమ్ ఖనిజాలు, అబ్రకం గనుల కార్మికులు, సినీ కార్మికుల పిల్లలకు ఈ ఉపకార వేతనాలు ఇస్తారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్ను ఆ దేశ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రిని బహూకరించారు. ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి గాను స్లోవేకియా అధ్యక్షుడు, ప్రభుత్వం, అక్కడి ప్రజలకు మోదీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సచివాలయ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. నిన్న సచివాలయంలో జరిగిన సమావేశంలో అన్ని ప్రధాన పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సులభంగా డబ్బులు సంపాదించవచ్చంటూ ఒక పెట్టుబడి ప్లాట్ఫామ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రభుత్వం ఖండించింది. ఈ వీడియో పూర్తిగా నకిలీదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి వివి స్టూడియోలో సమయం 11:03 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. చలనచిత్ర రంగంలో ఎందరో నటీమణులున్న మహానటి సావిత్రి గారిది ప్రత్యేక స్థానం. గొప్ప నటిగా, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మంచి మనిషిగా తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉంటారు. మరి ఆమె కెరీర్ జీవితం ఆధారంగా దర్శకులు నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి ఇవాల్టి బయోపిక్. స్టే ట్యూన్డ్.

0: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగును నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను నిర్మించాం.
1: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయిలో బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వైజయంతి మూవీస్ స్వప్న బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన మహానటి May 9, 2018 విడుదలై జన నీరాజనం అందుకుంది. 40 సంవత్సరాల తర్వాత కూడా సావిత్రి గారిని మనం ఎంత అభిమానిస్తున్నామో ఈ చిత్ర విజయం తెలియజేసింది. ఇక నాగేష్మి స్క్రీన్ ప్లే, కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, ఇంకా హేమా హేమీలందరూ తమ పాత్రలలో జీవించారు అంటే బాగుంటుందేమో. సంగీతం, సాహిత్యం, మాటలు అన్ని విభాగాలు అత్యున్నతంగా సమపాళలో కుదిరిన చిత్రం మహానటి. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు ఒక పాట వినిపిస్తాను, ఆ తర్వాత మరిన్ని కబుర్లు.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఇప్పుడు వినండి మాయాబజార్ సినిమాలోని ఈ ఆపాత మధురాన్ని.

0: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుని పెదనాన్న అండలో పెరగడం, నాట్యం నేర్చుకుని స్నేహితురాలతో కలిసి నాటక ప్రదర్శనలిస్తూ సినిమాల మీద ఆసక్తితో చిత్రరంగ ప్రవేశం చేయడం, ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ అతి చిన్న వయసులోనే నటిగా ఉన్నత శిఖరాలను అధిరోహించడం, సహనటుడు జమినీ గణేషన్ గారితో పెళ్లి, ఆ తర్వాత జీవితంలో ఎదుర్కొన్న కష్ట నష్టాలు, కష్ట సమయంలోనూ మరువని దానగుణం, తలంచని బొండి ధైర్యం, వ్యక్తిత్వం, వెండితెర మీద నాగశ్విని ఆవిష్కరించిన మహానటి దృశ్యకావ్యంగా మనల్ని కట్టిపిడిస్తుంది. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు ఇప్పుడైతే వినిపిస్తున్నాను సుమంగళి సినిమాలోని ఈ చక్కటి పాట. నిజంగా ఈ పాట వింటుంటే మనకి సావిత్రి గారే కళ్ళ ముందు కనిపిస్తారు. అంత చక్కగా కళ్ళతోనే అభినయించారు హావభావాలన్నీ. మరి మరోసారి ఆస్వాదిద్దామా?
1: కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి?

మీరు వింటున్నారు బయోపిక్ గుర్తుకొస్తున్నాయిలో ఓన్లీ ఆన్ వివిధ భారతి. మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సంగీత దర్శకుడు మిక్కిజీ మేయర్ అందించిన నేపథ్య సంగీతం, స్వరపరిచిన పాటలు సావిత్రి గారితో పాటు మనల్ని ప్రయాణించేలా చేశాయని చెప్పొచ్చు కదా. నిజంగా అలాగే అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంతసేపు ఇక్కడ కాకుండా ఓ 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టుగా, అంటే 2008లో కదా రిలీజ్ అయింది సినిమా. సో అప్పటి మన సంగతి చెప్తున్నాను అనమాట. నేను మన లైఫ్ని రివైండ్ చేసినట్టుగా అనిపిస్తుంది. అంత అద్భుతమైన మ్యాజిక్ చేశారు మిక్కిజీ మేయర్ తన మ్యూజిక్తో. మరొక పాట వినేస్తారా మహానటి సినిమా నుంచి?

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి

ఇచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ లా ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సినిమా ఆశాంతం, సావిత్రి గారి వ్యక్తిత్వం మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపించేలా, మనసును తాకేలా ఉంటాయి బుర్ర సాయిమాధవ్ గారి, మల్లాది పద్మావతి గారి సంభాషణలు. ఇక రామజగ శాస్త్రి సిరిమల్ల సీతారాం శాస్త్రి గారి కలం నుంచి జాలువారిన పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. సినిమాలో వచ్చే సన్నివేశాలకు అనుగుణంగా రచించిన సాహిత్యం మహానటిని మరుపురాని చిత్రంగా నిలబెట్టాయి. మరి ఇప్పుడు మరో పాట వినిపిస్తున్నాను గుండమ్మ కథ సినిమా నుంచి. యాక్చువల్గా ఈ సినిమాలో సావిత్రి గారికి అసలు డైలాగ్ చాలా తక్కువగా ఉంటాయి కదా, కేవలం కళ్ళతోనే హావభావాలన్నీ అద్భుతంగా పలికించారు. మరి ఈ పాట అయితే ఎవర్ గ్రీన్ మెలోడీ అని చెప్పొచ్చు. మరి మరోసారి ఆస్వాదించండి.

0: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడు అయినందుకు గర్వపడండి.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

నేర్మింటున్నారు గుర్తుకొస్తున్నాయి. బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చిత్ర పరిశ్రమలోని దాదాపు అందరు ప్రముఖ నిర్మాతలు దర్శకులందరితో పనిచేశారు సావిత్రి గారు. ఆ ప్రముఖులందరి పాత్రలలో ఇప్పటి ప్రముఖ నటీనటులందరూ కనిపించడం ఒక విశేషం. పాత్రలే తప్ప వాళ్ల ఇమేజ్ ఎక్కడ కనిపించదు మనకు. నిజంగా మనం వాళ్లనే ఇప్పుడు చూస్తున్నామా అనిపించేలా ఉంటుంది వాళ్ళందరి నటన. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ కెమెరాటోగ్రఫీ. కాసేపు బ్లాక్ అండ్ వైట్, మళ్ళీ కలర్, ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆద్యంతం మనకి స్క్రీన్ మీద ఇలా చేంజ్ అవుతూ బ్లాక్ అండ్ వైట్ కాసేపు, కలర్ కాసేపు, అలా అద్భుతంగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన ఘనత డానీ సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ. మరి ఈ పాటే మంచి ఉదాహరణ, మూగ మనసులు అనే పాట మహానటిలోని. మరి మరోసారి ఆస్వాదించండి ఆ పాట, చూస్తూ వింటూ చూడండి పాటని.

చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్న ఇలా బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక స్టోరీని నేరేట్ చేసే మీడియా జంట మధురవాణి, ఆంటోనీగా సమంత, విజయ్ దేవరకొండ కనిపించడం మరో అసెట్. యాక్చువల్గా సినిమా అంతా కూడా మనకి ఒక పాస్ట్లో లాగా కనిపించకుండా ప్రజెంట్ పాస్ట్, వాళ్ళు స్టోరీని నేరేట్ చేస్తున్నట్టుగా, స్టోరీని ముందుకు తీసుకెళ్తున్నట్టుగా వీళ్ళు ఉంటారనమాట ఇద్దరు కూడా. అది కూడా ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు సినిమాకి. ఇక 25 కోట్ల బడ్జెట్తో నిర్మించిన మహానటి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైంది. 66వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రంగా, ఉత్తమ నటిగా కీర్తి సురేష్ ఉత్తమ క్యాస్టింగ్ విభాగాలలో అవార్డులు అందుకుంది. షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లో కూడా ప్రదర్శించబడిన ఘనత మహానటి చిత్రానిది. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు ఇప్పుడు వినిపిస్తున్నాను రక్త సంబంధం సినిమాలోని ఈ ఆల్ టైమ్ హిట్ సాంగ్. సావిత్రి గారిని మరోసారి కళ్ళతో మనసుతో చూడండి.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కే వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయి. బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మహానటి సావిత్రిగా కీర్తి సురేష్ పరకాయ ప్రవేశం చేశారన్నట్టుగా అనిపిస్తుంది కదా. హావభావాలు, ఆహార్యం చూస్తుంటే అచ్చం సావిత్రి గారు మళ్ళీ వెండితెర మీద కనిపిస్తున్నారా అనిపించేలా అద్భుతంగా నటించారు. ఇక క్లైమాక్స్ లో అయితే మధురవాడిగా సమంత గారి నటనకి, అంటే సావిత్రి గారి గురించి చెప్పే మాటలకి కదిలిపోని మనసుంటుందా చెప్పండి. కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి ఆల్మోస్ట్. సో అంత అద్భుతంగా తీర్చిదిద్దారు నాగశ్విన్ గారు ఈ సినిమాని. మరి ఈ సినిమాలోని ఈ పాట తర్వాత మరిన్ని కబుర్లు చెప్తాను, వింటూ ఉండండి.

0: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
1: सारे हिंदुस्तान में ऊर्जा भर देता है, सारे हिंदुस्तान में चेतना भर देता है.
0: 12 विश्वासम, अभिवृद्धि, प्रजा संक्षेमम.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కళ్లతోనే నవరసాలు వలికించే సావిత్రి గారు తన నటనతో ఎన్నో పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆణిముత్యాల లాంటి సినిమాలు, పౌరాణిక జానపద సాంఘికాలన్నింటిలో అసమానమైన అభినయంతో అగ్రనటిగా ఎదిగారు. ఇప్పుడైతే పాట వినిపిస్తాను డాక్టర్ చక్రవర్తి సినిమాలో. నిజంగా పాటలో సావిత్రి గారి ఎక్స్ప్రెషన్స్ అయితే నా భూత నా భవిష్యత్ అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటాయి. మరి ఆ పాట వినేస్తారా?

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎన్నో అంటే ఆణిముత్త లాంటి సినిమాలు అన్నింటిలోనూ నటించారు. పౌరాణిక జానపద సాంఘికాలన్నింటిలోనూ తన అభినయంతో అగ్రశ్రేణి నటిగా ఎదిగారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మంచి మనిషిగా మానవత్వం ఉన్న సావిత్రి గారు ఒక ఎత్తు. అంటే తెర మీద సావిత్రి, తెర వెనుక సావిత్రి గారిని వెండి తెర మీద మహానటిగా ఆవిష్కరింపచేశారు దర్శకుడు. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు ఇప్పుడు వినిపిస్తున్నాను కోడలు దిద్దన కాపురం సినిమాలోని సావిత్రి గారు అద్భుతంగా నటించిన ఈ పాట, వినేద్దాం.

మీరు వింటున్నారు బయోపిక్ గుర్తుకొస్తున్నాయిలో ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మహానటి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, పెద్దవాళ్లను అందరూ గౌరవించాలి కానీ పెద్దవాళ్ళు కూడా సావిత్రి గారిని గౌరవించాలి అని. ఈ ఒక్క మాట చాలు సావిత్రి గారంటే చెప్పడానికి. మరి ఒక పాట వినిపిస్తాను, ఆ తర్వాత ఇంకొన్ని విశేషాలు చెప్తాను. మంచి మనసుల సినిమాలోని ఈ పాట అసలు ఎవర్ గ్రీన్ సాంగ్ అనమాట. ఇది సావిత్రి గారు చిలిపితనానికి అద్దం పట్టే పాట. అన్ని నవరసాలు అలవకగా ఒలికిస్తారా అనే చెప్పడానికి ఇలాంటి పాటలు కూడా ఉదాహరణ. మరి వినేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయి బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నటీనటులకు బిరుదులు, సత్కారాలు, అవార్డులు ఎన్నైనా రావచ్చు, కానీ అమ్మా అని పిలిపించుకున్న ఈ మహానటి ఔన్నత్యానికి ఆ పిలిపే కొలమానం. అందుకే తరాలు మారినా తరగని తెలుగువారి అభిమానానికి, గౌరవానికి నిదర్శనం మహానటి సినిమా విజయం.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: వింటున్నారు చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. సెల్ ఫోన్ తీసుకుని స్క్రోల్ చేస్తూ ఉంటే మనల్ని మనమే కాదు చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకోం కదా. రీల్స్, షార్ట్స్, సోషల్ మీడియా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొబైలే మొత్తం ఆల్మోస్ట్ అందరికీ. ఇది అందరికి తెలిసిన విషయమే కదా. కానీ స్లోగా ఇప్పుడు సిచ్యుయేషన్ చేంజ్ అవుతుందండి, తెలుసా మీకు అది. ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్తాను. స్టేట్ ఉంటే చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో సూపర్ ఎనర్జెటిక్ డ్యూట్ మీకోసం ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

0: ప్రత్యేకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి చైతన్య స్ఫూర్తి సమయం. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్న పదం గ్రాండ్మా హాబీస్. అంటే ఏంటి అనుకుంటున్నారా? కొత్త విషయం కాదనుకోండి, కాకపోతే వర్డ్ కొత్తది అంతే. అంటే పాత సీసా కొత్త సీసాల పాత నీరులాగా అనమాట. ఇంతకీ గ్రాండ్మా హాబీస్ అంటే ఇంతకుముందు మీరు చూసారు కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, అంటే హాబీస్గా ఉండేవి అనమాట. అంటే ఖాళీ టైంలో ఇవన్నీ కూడా హాబీస్గా చేసేవాళ్ళు ఇవన్నీ. కానీ తర్వాత అవన్నీ మాయమైపోయి చేతుల్లో మొబైల్ మిగిలింది. కానీ ఇప్పుడు మళ్ళీ సీన్ రివర్స్ అవుతుంది అనమాట. ఇంట్రెస్టింగ్ థింగ్స్ అంగానే చెప్పాల్సినవి. జస్ట్ స్టే ట్యూన్ టు చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఈ మెస్మరైజింగ్ మెలడీ మీకోసం.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడిఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఆన్లైన్ వివిధ భారతి. గ్రాండ్ మా హాబీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకంటారో మనకి ఎప్పుడు అర్థమైతేనే ఉంటుంది కదా. అప్పుడు చెప్పిన పద్ధతులు, పెద్దవాళ్ళు అనుసరించిన పద్ధతులు, ఆ మాటలన్నీ కూడా ఎంత కరెక్టో ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్లో తెలుస్తూ ఉంటుంది అనమాట. సో అదే మళ్ళీ మరోసారి ప్రూవ్ అయింది. ఈ మధ్య చాలామంది యూత్ వాళ్ళ వర్కింగ్ అవర్స్ అయ్యాక సెల్ఫోన్తో కాలక్షేపం చేయకుండా ఇందాక చెప్పిన పాత హాబీలనే ఫాలో అవుతున్నారట. అండ్ వాటి వల్ల వాళ్ళకి వర్క్ స్ట్రెస్ రిలీఫ్ అవడమే కాకుండా ఇన్కమ్ కూడా వస్తుందనే మాట నిజంగా ఎంత ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది కదా. స్వామి కర్మ స్వకారం అంటారు కదా. సో అదనమాట. అందుకే సరికొత్తగా గ్రాండ్ మా హాబీస్ అని నామకరణం కూడా చేసేసారు. మరి ఇంకా అన్ని చెప్పాల్సిన విషయాలు వింటూనే ఉండండి వివిధ భారతి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. గ్రాండ్ మహాబీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా గ్రాండ్ మహాబీస్ లో ఉండే అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయండి. స్ట్రెస్ బస్టర్, మానసిక ప్రశాంతత, ఏదైనా వస్తువును మనం తయారు చేసినప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్, క్రియేటివిటీ పెరగడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫోన్ స్క్రీన్ నుంచి దూరంగా ఉండి చేతులతో చేసే పనులు, అంటే కుట్లు, అల్లకలు, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇష్టమైన వాటిని చేయడం వల్ల మెదడుకు జెన్ స్టేట్ వంటి ప్రశాంతత లభిస్తుందట. సో ఫోన్ చూడటం అనేది ఒక హ్యాబిట్గా మారిన ఈ రోజుల్లో ఇలాంటి హాబీస్ ఒక మెడిటేషన్లా పనిచేస్తున్నాయట. బామ్మల అలవాట్లు అని అనుకోకుండా వీటి వల్ల వచ్చే ప్రశాంతత గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తున్నారు చాలామంది, అండ్ స్ఫూర్తిగా నిలుస్తున్నారు కూడా. మరి మీరు ట్రై చేసి చూడండి.

0: తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు G7 సదస్సులో పాల్గొంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్ పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడులో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఏవియన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. మోదీకి ఫ్రాన్స్ అధ్యకుడు ఎమాన్యుయల్ మాక్రాన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావం పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, యుఏఈ అధ్యకుడు షేక్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్లతో విడివిడిగా సమావేశమవుతారు. ఫ్రాన్స్ అధ్యకుడు మాక్రాన్ ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వ సారి కాగా, మోదీ వరుసగా 7వ సారి ఈ సదస్సుకు హాజరవుతుండడం విశేషం. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 భాగస్వాములతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశమైనప్పటికీ స్వాతంత్ర్యం వచ్చాక ప్రజల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు, అభివృద్ది చెందిన భారతదేశం లక్ష్యం సాధించేందుకు ప్రజాస్వామ్యంలో క్రియాశీలక సమగ్ర భాగస్వామ్యం ఎంతో అవసరమని లోక్సభ స్పీకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన భారత్ స్లోవేకియా భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో సిబి జార్జ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా కుదిరిన అవగాహన ఒప్పందాలు రక్షణ రంగ ఉత్పత్తి, వాణిజ్యం, పెట్టుబడులు, అనేక ఇతర రంగాల్లో సహకారం పెంపొందిస్తాయన్నారు. ఉగ్రవాద నిరోధక సహకారంపై ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక గ్రూప్ ఏర్పాటు చేసేందుకు, ఇరు దేశాల మధ్య కౌన్సిలర్ చర్చలు జరిపేందుకు భారత్ స్లోవేకియా అంగీకరించాయని గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కోసం స్లోవేకియా తన మద్దతు పునరుద్ఘాటించిందని సిబి జార్జ్ పేర్కొన్నారు.
3: Agreed to have a joint working group on cooperation in counter-terrorism, also establishment of a consular dialogue between India and Slovakia. It's also pertinent to mention that Slovakia reiterated its support for India's permanent membership in the UN Security Council, in an expanded UN Security Council.
2: ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్ పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. ఐటీ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్వాగతించింది. పరీక్షల లీకేజీకి సంబంధించి తప్పుడు ఆధారాలు సృష్టించకుండా నిరోధించేందుకు ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలు సవరించే ఫీచర్ కూడా ఈ నెల 30వ తేదీ నిలిపేయాలని టెలిగ్రామ్ ఆదేశించారు. అభ్యర్థులు మోసం చేసే ముఠా నుంచి విద్యార్థులను రక్షించేందుకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ రక్షణ చర్యలు తీసుకున్నారు. పరీక్షను సురక్షితంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఎన్టీఏ తెలిపింది. 2026 నీట్ యూజీ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ ప్రారంభమైన 24 గంటల్లోనే 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేస్తున్నారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. అభ్యర్థులందరికీ ఎలాంటి అంతరాయం లేకుండా వెబ్సైట్ అందుబాటులో ఉండేలా చూసేందుకు తమ బృందం నిరంతరం సర్వర్ల లోడ్ పర్యవేక్షిస్తున్నాయని ఏజెన్సీ పేర్కొంది. అభ్యర్థులందరికీ పరీక్షా సమయానికి ముందే అడ్మిట్ కార్డు అందేలా ఏజెన్సీ చర్యలు తీసుకుంది. అమెరికా చికాగోలో భారత రాయభార కార్యాలయంలో స్వామి వివేకానంద కాంస విగ్రహాన్ని అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ఆవిష్కరించారు. సేవ సామరస్యం గురించిన సందేశాన్ని అందించిన స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరించడం గర్వకారణమని క్వాత్రా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా బోధనలు వ్యాప్తి చేసిన ప్రముఖ తత్వవేత్త చింతనపరుడైన వివేకానంద 1893లో చికాగోలో జరిగిన పార్లమెంటులో చేసిన చారిత్రాత్మక ప్రసంగం ద్వారా అమెరికాలో బాగా ప్రసిద్ది చెందారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణల్లో భాగంగా కేవలం తాత్కాలిక సభ్యత్వాల సంఖ్యను మాత్రమే పెంచితే ఆ ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశముందని భారత్ హెచ్చరించింది. భద్రతా మండలి సంస్కరణలపై జరిగిన అంతర్ ప్రభుత్వ చర్చల సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి హరీష్ పర్వత్నేని ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం తాత్కాలిక సభ్యత్వ రంగానికి విస్తరణ పరిమితం చేస్తే భద్రతా మండలి సంస్కరణలు చాలా అసంపూర్ణంగా ఉండే అవకాశం ఉందన్నారు.
4: Reflecting expansion of the category of two-year term non-permanent category as a convergence portrays only a part of the picture. Groups and member states add qualifiers and attach other interlinked parameters as they endorse expansion in the non-permanent category. UNSC reform would be grossly inadequate, bordering on failure, if expansion is limited only to the non-permanent category, as it would fundamentally not change the decision-making power structure of the P5. Groups and member states have waited this long for real and meaningful reforms.
2: భారత్కు చెందిన దిశ ఎల్ఎన్జీ రవాణా నౌక హర్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించింది. పశ్చిమాసియాలో యుద్దం ప్రారంభమయ్యాక ఈ మార్గం దాటిన మొదటి భారతీయ ఎల్ఎన్జీ ట్యాంకర్ ఇదే. అమెరికా ఇరాన్ల

మధ్య ప్రాథమిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించాక ఈ జలసంధి గుండా పయనించిన మొదటి వాణిజ్య నౌకల్లో ఇది కూడా ఒకటి. ఈ నౌక ఈ నెల 18వ తేదీన గుజరాత్లో దహేజ్కు చేరుకుంటుందని నౌకాయాన జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ తెలిపారు. దక్షిణ కాలిఫోర్నియాలో నిన్న రాత్రి మొజావో ఎడారిలో ఉన్న అమెరికా వైమానిక దళ స్థావరం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే B-52 బాంబర్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ బేస్ రన్వే సమీపంలో ఎడారి నుంచి నల్లటి పొగలు రావటం వైమానిక దృశ్యాల ద్వారా స్పష్టమైంది. అయితే విమాన ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు దాదాపు 4 నెలల ఘర్షణకు ముగింపు పలికేలా అమెరికా ఇరాన్ దేశాలు ఒక సమగ్ర ఒప్పందాన్ని ప్రకటించాయి. ఇప్పటికే ఇరు దేశాల అధికారులు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయగా శుక్రవారం స్విట్జర్లాండ్లో జెనీవాలో అధికారిక సంతకాల కార్యక్రమం జరగనుంది. ఈ ఒప్పందం ద్వారా హర్ముజ్ జలసంధి తిరిగి తెరిచి సముద్ర రవాణా పునరుద్దరించనున్నారు. అలాగే ఇరాన్ అణు కార్యక్రమం ఇతర వివాదాలపై 60 రోజుల పాటు చర్చలు జరపనున్నారు. ఈ పరిణామంతో ప్రపంచ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గాయి. అమెరికా అధ్యకుడు ట్రంప్ మాట్లాడుతూ అధికారిక కార్యక్రమం తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ దీన్ని శాంతి వైపు ముఖ్యమైన అడుగ్గా అభివర్ణించారు. అయితే ఈ జలసంధిలో ఎలాంటి సుంకాలు ఉండకూడదని అమెరికా అంటుంటే భవిష్యత్తులో వసూలు చేసే యోచనలు ఇరాన్ ఉంది. ఇరాన్ అధ్యకుడు పెజెస్కియాన్ ఈ ఒప్పందం స్వాగతించినప్పటికీ తుది ఒప్పందం ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, కేరళ, తమిళనాడులో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీ, తెలంగాణ, పంజాబ్, మహారాష్ట సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు తెలంగాణ, విదర్భలో వడగాలులు, గోవా, ఒడిశాలో ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా స్పెయిన్ కేప్ వెర్డే జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేప్ వెర్డే అసాధారణ ప్రదర్శన కనబరిచి ప్రపంచ దిగ్గజమైన స్పెయిన్తో జరిగిన మ్యాచ్ను 0-0 డ్రాగా ముగించింది. మరోవైపు గ్రూప్ జీలో ఇరాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ ఉదయం జరిగిన మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఇక సియాటిల్ స్టేడియంలో జరిగిన గ్రూప్ జీ మ్యాచ్లో బెల్జియం, ఈజిప్ట్ 1-1 డ్రా చేసుకున్నాయి. అమెరికాలో మియామి స్టేడియంలో ఈ ఉదయం జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో సౌదీ అరేబియా, ఉరుగ్వే కూడా 1-1 డ్రా చేసుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు G7 సదస్సులో పాల్గొంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, కేరళ, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి వివి స్టూడియోలో సమయం 12:40 దాటింది. స్టే ట్యూన్డ్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: Sky's always ready for those who dare. Every decision, every step takes you closer. Are you ready to take that step? The Indian Air Force is now accepting applications for officers through AFCAT 1 of 2026. Registrations open from 10th November 2025. For more details, visit careerairforce.gov.in or afcat.edcil.co.in.
0: Welcome to Eat Fit.

0: నీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈట్ ఫిట్ టైం విత్ మీ ఆర్చి లక్ష్మి. ఇందాక విన్నాం కదా సీతమ్మ వాకిట్ల సిరిమల చెట్టు మూవీ నుంచి ఒక మంచి వర్షం పాట. యాక్చువల్గా పాటకు ముందు వర్షం సిచ్యువేషన్ ఉంటుంది, కానీ పాటలు అస్సలు వర్షం పడదు, గమ్మత్తుగా ఉంటుంది పాట. ఎనీవేస్ సూపర్ హిట్ సాంగ్ వినేసా. యాక్చువల్గా సీజన్ చేంజ్ అయ్యి వర్షాకాలం వచ్చేసింది, అంటే మన ఫుడ్ కూడా మారే టైం అనమాట. మొన్నటి దాకా చల్లగా ఉండే పుచ్చకాయ, తర్బూజ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఫ్రూట్స్ అన్ని తినేసాం. మరి ఇప్పుడు ఏ పళ్ళు హెల్త్కి మంచిగా తెలుసుకుంటే సీజనల్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదంటే వైరల్ ఫీవర్స్ ఏవైనా సరే కొంచెం అంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి వాటిని మనం కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో వాటి గురించి తెలుసుకుంటే బెటర్ కదా. అవేంటో చెప్తాగా వింటూనే ఉండండి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలా నుంచే సంపూర్ణ వినోదంలో ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం ఆన్ ద వే.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూమ్బర్గ్ సర్టిఫికేషన్స్, 2 SCP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటున్నారు ఈట్ ఫిట్, ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి రెయిని సీజన్ లో కంపల్సరిగా తినాల్సిన ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, కొన్నిటి గురించి. ఎందుకంటే మొత్తం అంటే మనకు టైం ఉండదు కాబట్టి. ఇంకా నెక్స్ట్ ఫ్రూట్ ఏంటంటే యాపిల్. రోజుకు

యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు అన్నమాట అక్షరాల నిజమనేది నిపుణుల మాట. యాపిల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ ఉండి ఆరోగ్యాన్ని రక్షిస్తాయట. మరి ఇంకో ఫ్రూట్ కూడా ఉంది మీకు చెప్పాల్సింది, కాకపోతే ఒక పాట వినిపిస్తాను, సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ ఫ్రమ్ రాకీ మూవీ, జస్ట్ ఎంజాయ్ దిస్.

అందుకే మరి రాక్ స్టార్ అనేది డిఎస్పీని కదా, సూపర్ ఎనర్జెటిక్ మ్యూజిక్ అనమాట. సో ఇంక ఎన్టీఆర్ గారి డాన్స్ చెప్పక్కర్లేదు, వేరే లెవెల్లో ఉంటుంది వీళ్ళ కాంబో. యాక్చువల్గా సెల్ఫ్ మ్యూజిక్ కంపోజిషన్లోని డిఎస్పీ మమతా మోహన్ దాస్తో కలిసి పాడిన పాట వినేసాం రాహిమ గురించి. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, ఇట్ ఫిట్ టైం. అండ్ రెయిన్ సీజన్లో మనం తినాల్సిన కొన్ని ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ అండ్ నెక్స్ట్ ఐటమ్ ఈస్ బొప్పాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటాయట. కంటికి, డైజెస్టివ్ సిస్టమ్కు చాలా మంచిదట. సో సీజనల్గా దొరికే పండ్లను మన డైలీ ఫుడ్లో యాడ్ చేసుకుంటే ఫిట్గా హెల్త్గా ఉండొచ్చు అనమాట. ఏమంటారు, అంతేనంటారా? అంతేగా, అంతేగా. ఎనీవేస్ మరి ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది జైలవ్కి సమ్ము గురించి ఈ ఎనర్జెటిక్ డ్యూయెట్. ఎంజాయ్ దిస్.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వేణుల విందు ఈ మధురిమ.

0: సమయం 1 గంట 10 నిమిషాలు కాస్తుంది. కొన్ని క్షణాలలో ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1 గంట 20 నిమిషాలకు షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: నిలయంలో సమయం 1 గంట 10 నిమిషాలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. రాష్ట్రంలో ఖరీఫ్ సాగు నేపథ్యంలో వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఆర్ఎంపీపీ ఎంపీలేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎల్ నినో ప్రభావం దృష్ట్యా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు 2వ జాతీయ లోక్ అదాలత్ను ఈ నెల 20వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఖరీఫ్ సాగు నేపథ్యంలో వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఆర్ఎంపీపీ ఎంపీలేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఆర్ఎంపీపీ ఎంపీలతో కేంద్ర మంత్రి చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. మోదీ 12 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను, ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. సమాజంలో అట్టడుగులున్న చిట్టి చివరి వ్యక్తికి సైతం సంక్షేమ ఫలాలు అందించడమే బీజేపీ సిద్ధాంతమని, తుచ తప్పకుండా అమలు చేస్తున్న మహనీయుడు మోదీ అని కొనియాడారు. ఎల్ నినో ప్రభావం దృష్ట్యా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మార్క్ఫెడ్ కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, రైతు భరోసాను గతంలో మాదిరి అమలు చేస్తామని, నెలఖరుకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా పంటల మార్పిడికి ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచించారు. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు 2వ జాతీయ లోక్ అదాలత్ను ఈ నెల 20వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తారు. హైకోర్టు నుంచి తాలూకా స్థాయి వరకు అన్ని న్యాయస్థానాల్లో లోక్ అదాలత్ జరుగుతుంది. సివిల్ కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, పెండింగ్ ప్రీలిటిగేషన్ కేసులన్నీ ఈ అదాలత్ పరిధిలోకి వస్తాయి. లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కరించుకుంటే అప్పటి వరకు చెల్లించిన కోర్టు ఫీజు తిరిగి వస్తుంది. వర్షాకాలంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు టీజీఎస్పీడీసీఎల్ విస్తృత సన్నద్ధత చర్యలు చేపట్టింది. సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి పాటిల్ హైదరాబాద్లో పోల్స్ అండ్ లైన్స్ స్పెషల్ డ్రైవ్ వాక్ అలాంగ్ ద లైన్ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, ఇన్సులేటర్లు, కండక్టర్లతో సహా మౌలిక సదుపాయాలన్నింటినీ ప్రత్యక్షంగా పరిశీలించారు. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి నివాసంలో ఈ ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదా నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిత్రీనాకాలోని నరహరి నివాసం, కార్యాలయం, బంధువుల ఇళ్లతో పాటు 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తూ నగదు, బంగారాభరణాలు, రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు సోదాలు చేపట్టాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో 60,000 మందితో కోటి సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయుష్ ఆరోగ్య మందిర్ వేములవాడి యోగా శిక్షకులు ఎలిగేటి కృష్ణ చెప్పారు. ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
3: గత 12 సంవత్సరాలుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నాను. ఈ సంవత్సరము దాదాపు 60,000 మందితో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని చేస్తున్నాము. కోటి సూర్య నమస్కారాలు చేసి ప్రపంచ రికార్డు స్థాపన కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి యోగా శిక్షకులు, సాధకులు మరియు మహిళా సంఘాలు, విద్యార్థులు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము.
2: రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఉదయం 9:30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లు ముఖ్యమంత్రి ఆరుట్ల చేరుకుంటారు. పాఠశాల ప్రారంభోత్సవం అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరిస్తారు. ఈ సందర్భంగా ప్రీ ప్రైమరీ తరగతి గది, గ్రంథాలయం, ఇన్నోవేషన్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, క్రీడా మైదానాలను ముఖ్యమంత్రి పరిశీలించి ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కొమరం భీమ సిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన యోగారంను జనరల్ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ రవీందర్ కుమార్ ప్రారంభించారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యానికి మార్గదర్శిగా పనిచేస్తుందని ఆయన చెప్పారు. నేటి ఒత్తిడితో కూడిన జీవన విధానంలో యోగా మనకు ప్రశాంతతను ఆరోగ్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారి పద్మజ, వైద్యుడు శిల్ప మోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని యోగా శిక్షకురాలు కొచ్చెర్ల కమలారాణి ఆకాశవాణితో మాట్లాడుతూ తెలియజేశారు.
4: యోగా సర్వయోగ నివారణిగా యూజ్ అవుతుంది. గ్రామ పంచాయతీల్లో కూడా చెప్తున్నాము, కమ్యూనిటీ హాల్లో చెప్తున్నాము, పబ్లిక్ లో కూడా యోగాని తీసుకెళ్తున్నాము. ఆశా వర్కర్స్, కమ్యూనిటీ వాలంటీర్స్ కూడా ఇస్తున్నాము. తర్వాత స్కూల్స్, ఉమెన్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ కూడా మేము యోగాని చెప్తూ ఉన్నాము.
2: ఈ రోజు ప్రపంచ సముద్ర తాబేళ్ల దినోత్సవం జరుపుకుంటున్నారు. సముద్ర పర్యావరణ వ్యవస్థను కాపాడడంలో సముద్ర తాబేళ్ల ప్రాముఖ్యతను తెలియజేయడానికి, వాటిని రక్షించుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ కాలుష్యం, వాతావరణంలో మార్పులు, ఆవాసం కోల్పోవడం వంటి తాబేళ్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవగాహన కల్పిస్తారు. ఇవి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన సౌకర్యం వైద్యం అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు సిబ్బంది సమయ పాలనపై ప్రత్యేక దృష్టి పెడతామని హనుమకొండ జిల్లా వైద్యాధికారి డాక్టర్ దుర్గారాం కుమార్ పేర్కొన్నారు. గర్భిణీలకు లింగ నిర్ధారణ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. మొహరం సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గంటన్ నగేష్ ఆదేశించారు. కలెక్టర్లు వివిధ శాఖలతో సమావేశం నిర్వహించి జిల్లాలోని అషూర్ ఖానాల్లో పరిశుభ్రత పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. మొహరం ఊరేగింపుల సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. నిన్న మధ్యాహ్నం నుంచి నల్గొండ జిల్లాలోని పలు చోట్ల నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో చెట్లు నెలకొలై లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తీగలు తెగిపడడంతో విద్యుత్ సరఫరాకి కొంతసేపు అంతరాయం కలిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యా వైద్య రంగాల అభివృద్దికి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. ఐడిఓసీ కార్యాలయంలో సింగరేణి, కేటీపీఎస్, నవభారత్, ఐటీసీ తదితర పరిశ్రమల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు సీఎస్ఆర్ నిధులు వినియోగించాలని సూచించారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శిగా నగర్ కర్నూలు మండలం తోడుకుర్తికి చెందిన బండి పృథ్వీరాజ్ నియామకమయ్యారు. ఎం ఫార్మసీ చదివిన పృథ్వీరాజ్ పార్టీలో నగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ప్రతి విద్యార్థి తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు ప్రకృతి పట్ల ప్రేమ పెరుగుతుందని తెలంగాణ నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన పోటీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరిస్తూ కలెక్టర్ చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లాలోని హీరాపూర్లో 7 ఏళ్ల క్రితం మూతపడిన ప్రభుత్వ పాఠశాలను వార్డ్ కౌన్సిల్ పాలెం బిన్ అహ్మద్ విద్యాశాఖ అధికారులతో మాట్లాడి తెరిపించారు. పాఠశాలను శుభ్రం చేయడంతో పాటు ఉపాధ్యాయులను కేటాయించే విధంగా చర్యలు తీసుకున్నారు. లోక్ అదాలత్లో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని రాజన్న సిరిసిల్ల ప్రధాన న్యాయమూర్తి నీరజ పేర్కొన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లాకు చెందిన న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ది పనులను వేగవంతం చేసి అందుబాటులో ఉన్న నిధులను ఈ నెల 30 లోపు పూర్తి స్థాయిలో వినియోగించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. వరంగల్లోని నిట్ పరిశోధకులు మరో ప్రతిష్టాత్మకమైన విజయాన్ని అందుకున్నారు. నేలలో ఆర్గానిక్ కంపనాల ప్రభావంతో ఏర్పడే వికృతిని ఖచ్చితంగా కొలిచేందుకు ఎఫ్బీజీ సెన్సర్ను ప్రత్యేక పైప్ మెష్ ట్యూబ్లో అమర్చే సాంకేతికతను ఆవిష్కరణలో ప్రతిపాదించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. హనుమకొండలో మున్సిపాలిటీ ఎంప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. జనగామలోని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంలు ఆకస్మిక తనిఖీ నిర్వహించాయి. కాలం చెల్లిన ఆహార సామగ్రిని స్వాధీనపరుచుకుని జరిమానాలు విధించారు. విశేషాలు మరొకసారి. ఖరీఫ్ సాగు నేపథ్యంలో వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం సమీక్ష నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఆర్ఎంపీ ఎంపీలేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా పంటల సాగుకు రాష్ట ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రెండవ జాతీయ లోక్ అదాలత్ ఈ నెల 20వ తేదీన జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి వివి స్టూడియోల సమయం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైమ్ విత్ మీ ఆర్జే లక్ష్మి. చక్కటి పాటలు సంగీతం మనల్ని రిఫ్రెష్ చేసి ప్లెజెంట్ మోడ్లో ఉంచుతాయి. వింటుంటే టైం కూడా తెలియదు అస్సలు కదా. నిరంతర సంగీతంతో వివి ఎప్పుడు మిమ్మల్ని అందరినీ పలకరిస్తూనే ఉంటుంది, అలరిస్తూనే ఉంటుంది. మరి నేను రెడీ క్వశ్చన్స్తో, మీరు రెడీనా మొబైల్స్తో, ఇక మొదలెడదామా షో టైమ్ని. అడిగిస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్, డిక్షనరీ కదా. ఇప్పుడంటే మనకి ఫోన్లు వచ్చేసి గూగుల్ అవి సెర్చ్ చేసేసి మీనింగ్స్ అవి తెలుసుకుంటున్నాం, కానీ ఇంతకుముందు అయితే కంపల్సరీ డిక్షనరీనే వాడాల్సి వచ్చేది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, డిక్షనరీని తెలుగులో ఏమంటారు? మరోసారి వినండి, డిక్షనరీని తెలుగులో ఏమంటారు? ఆలోచించండి. ఆన్సర్స్ లైక్ అనమాట వాట్సాప్ 0402324-0852. అండ్ ఇప్పుడు మీకోసం ఈ మెస్మరైజింగ్ మెలోడీ, ఆల్ టైమ్ హిట్ సాంగ్ మీకోసం.

వీక్షణ సినిమా నుంచి ఒక అద్భుతమైన పాట వినేసి ఎస్ జానకర్ స్వరంలో ఇళయరాజు గారి మ్యూజిక్ కంపోజిషన్ లో మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆనందించే సంపూర్ణ వినోదంలో షో టైం టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను డిక్షనరీని తెలుగులో ఏమంటారు అని. యాక్చువల్ గా అందరు కూడా రేటాసరే పంపించారు చాలా మంది. మరి వాళ్ళ పేరు చదివేస్తున్నాను. నోగా మార్కండేయ, అనిత, జగదీష్, నాగనాథ్ గుప్తా, శిల్ప, పద్మావతి ప్రసాద్, రేఖ, శ్రీకాంత్, సంధ్య, మహమ్మద్ జైనుద్దీన్, నవ్య, శ్రీనివేస్, శ్రీపతి బాబు, కాళ్ళ నరసింహ, శ్రీనివాసరావు, రాకేష్, ఫరీద్, ఇందిరామూర్తి అండ్ ఇంకా పంపిస్తున్నారు. అరుణ, పద్మనాభం, కాళ్ళ శ్రీనివాసరావు, ఆల్రెడీ మీ పేరు చదివేస్తాను నేను. ఇంకా ఎవరెవరు పంపిస్తున్నారంటే జానీ. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్, యాక్చువల్ వీళ్ళందరూ పంపించింది నిఘంటివ అనమాట, అది కూడా రైట్ ఆన్సరే. ఇంకో పదం కూడా ఉంది శబ్దరత్నాకరం అని కదా. సో ఈ రెండు కూడా ఎక్కువగా నిఘంటు అనేది మనకి వాడుకలో ఉంది, శబ్దరత్నాకరం అనేది కొంచెం తక్కువ వాడుక అనమాట, అంటే గ్రాంధికం లాగా అనుకోవచ్చు. సో ఎక్కువ మంది నిఘంటివే పంపించారు, ఇది రైట్ ఆన్సరే, శబ్దరత్నాకరం కూడా రైట్ ఆన్సరే. మరి వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు మీకు ఒక గమనిక. మీ అందరికీ తెలుసు ప్రతి బుధవారం 9:15 ఉదయం బిజినెస్ ముచ్చట్లు ప్రసారం చేస్తుంది ఆకాశవాణి వివిధ భారతి. రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్ షామీర్పేట్ క్యాంపస్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాస్ గుర్తి గారు పాల్గొంటారు. కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఇది టాపిక్. సో ఈ అంశం గురించి ఎన్నో విలువైన విషయాలు తెలుసుకోవాలంటే మీరైతే రేపు ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు బిజినెస్ ముచ్చట్లు వినాలి, ఓకేనా? అండ్ మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి పాట వినిపిస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్డ్.

పాట చెప్పండి. ఎంత అద్భుతమైన సాహిత్యం కదా. మనసు కవిని అందుకే అన్నారు ఆత్రేయ గారిని. మనసుని అంత అద్భుతంగా ఆవిష్కరించడం ఆత్రేయ గారికే చెల్లింది. ఇక అంత అద్భుతంగా పాడటం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికే చెల్లింది. అంతకంటే అందంగా మ్యూజిక్ కంపోజ్ చేయడం ఇళయరాజు గారికే చెల్లింది. వెరిసి ఒక అద్భుతమైన పాట వినేసాం మంచి మనసుల సినిమా నుంచి. మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీనా? మీరు అడిగే ముందు మరోసారి మీకు గుర్తు చేస్తున్నాను, ప్రతి బుధవారం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం ప్రసారం చేస్తుంది ఆకాశవాణి వివిధ భారతి. మరి రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్ శాంపిరిపేట్ క్యాంపస్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాస్ బుద్ధి గారు పాల్గొంటారు. కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్, సో ఈ అంశం గురించి మీకు ఎన్నో విలువైన విషయాలు తెలియజేస్తారు. కాబట్టి రేపు ఉదయం 9:15 వరకు వింటూ ఉండండి బిజినెస్ ముచ్చట్లు ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇక క్వశ్చన్ విషయానికి వస్తే, మనకి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది తెలుసు, అంటే పేర్లు వాళ్ళ అసలు పేరు ఒకటి ఉంటుంది, కానీ ఆన్ స్క్రీన్ పేరు మాత్రం అంటే సినిమా పరిశ్రమలోకి వచ్చిన తర్వాత పేరు మార్చుకుంటారు. అది వాళ్లే మార్చుకోవచ్చు, లేదంటే ఎవరైనా మార్చొచ్చు. ఇప్పుడు ఏంటంటే, ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ నాగూర్ బాబు పేరును మను అని మార్చింది ఎవరు? మరోసారి వినండి, ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ నాగూర్ బాబు పేరును మను అని మార్చింది ఎవరు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి

0: కాస్తి ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: షో టైం టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ నాగురుబాబు పేరును మనోగా మార్చింది ఎవరు అని. చాలా మంది పంపించారు ఆన్సర్. అయితే ఎవరో ఒకరిద్దరు కొంచెం రాంగ్ ఆన్సర్ పంపించారు. సో మను గారు అంటే చాలా ఇష్టమని అర్థమైపోతుంది. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదివిస్తున్నాను. పద్మావతి, సముద్రాల మాధురి, షేర్ల వెంకటేష్ సుగుణ, బ్రహ్మయ్య, వెంకటేశం హేమలత, కాకతీయ పాష, చింత శ్రీనివాస్, జయలక్ష్మి శ్రీనివాస్, జానీ, నవ్య శ్రీనివేష్, భద్రాద్రి కొత్తగూడెం నుంచి సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నితి సంతోష్ని, మూర్తి, సంతోష్, సుప్రియ, ఇంకా కె ఆనందరావు. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఇళయరాజ గారు. ఎస్, ద మాస్టర్ ఇళయరాజ గారు నాగరబాబు గారి పేరును మనోగా మార్చారనమాట. సో ఆ తర్వాత ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ పాడారో మనందరికీ తెలుసు. ఒక్కోసారి అయితే మనం డిఫరెన్స్ కూడా అబ్జర్వ్ చేయలేం. ఈ పాడింది బాలసుబ్రహ్మణ్యం గారు మనోగారు అనే డౌట్ కూడా వస్తుందన్నమాట. సో అంత మంచి ప్లేబ్యాక్ సింగర్. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను లంకేశ్వరుడు మూవీ నుంచి మనో జానకి గారికి గానం చేసిన ఈ యుగళ గీతం.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు. రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ హైదరాబాద్ షామీర్పేట్ క్యాంపస్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు పాల్గొంటారు. కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఇది అంశం. ఈ అంశం గురించి ఎన్నో విలువైన విషయాలు మీకు తెలియజేస్తారు, కాబట్టి తప్పకుండా వినండి. 9:15 రేపు ఉదయం 10 గంటల వరకు బిజినెస్ ముచ్చట్లు ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇక మనం షో టైంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని కదా. కాకపోతే ఇప్పుడు పాట వినిపిస్తాను, క్వశ్చన్ కూడా పాటకు సంబంధించి ఉంటుంది కాబట్టి పాట వినండి, ఆ తర్వాత క్వశ్చన్. ఓకేనా?

0: నలుగురు ప్రేమ కోసమే జీవితం మగాడితో ఆడడానికి
1: నిర్ణయించి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడిన పాట విన్నాం. నిజంగా టీజింగ్ సాంగ్స్ పాడాలంటే బాలు గారే పాడాల్సిందే. ఇంగ్లీష్ మీరు ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను కదా, అన్నట్టు మీరు వింటున్నారు షో టైమ్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి ఈ పాటకు సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే, ఈ పాటను రాసింది ఎవరు, రచయిత ఎవరు మీరు చెప్పాలి. నిర్ణయంలోని ఈ పాటను రాసింది ఎవరు ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 2042320852 అండ్ ఇప్పుడు మీకోసం మరి లవ్లీ మెలడీ వినిపించేస్తున్నాము నువ్వు వస్తావని సినిమా నుంచి.

ఎస్సీ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ లో నువ్వు వస్తావని మూవీ నుంచి మెస్మరైజింగ్ మెలడీ వినేశాం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో షో టైం టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, నిర్మయం సినిమాలోని హలో గురు ప్రేమ కోసమే పాటను రాసింది ఎవరు అని. కొంతమంది రైటర్స్ పంపించారు, వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. శ్రీనివాస్, జైనుద్దీన్, కె ఆనందరావు, నవ్య, శ్రీనివేష్, సిహెచ్ హనుమంతరావు, దమ్మోజీ వెంకటాచారి, లత, నబీల్, సివి శ్రీనివాసరెడ్డి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ గణేష్ పాత్ర గారు. ఎస్, గణేష్ పాత్ర గారు డైలాగ్స్ రాస్తారు అండ్ మంచి నటుడు కూడా. ఈ విషయం అందరికీ తెలుసు, కానీ అప్పుడప్పుడు పాటలు కూడా రాస్తారనే విషయం, ఇలాంటి పాటలు వింటుంటే మనకు తెలుస్తుంది అనమాట. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం ప్రేమని మీకు సినిమా నుంచి అందరికీ ప్రేమనిపించే పాట వినిపిస్తున్నాను. స్టే ట్యూన్డ్.

సమయం 2 గంటలకు కావస్తుంది. మీ అందరికీ తెలుసు కదా 2:15 న్యూస్ టైం అని. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి వివి క్లాక్ లో టైం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్జే లక్ష్మి. మరి ఇవాళ శక్తిశీలి గురించి మాట్లాడుకునే ముందు ఒక చక్కటి పాట వింటే బాగుంటుంది కదా, మరి వినేద్దాం, ఆ తర్వాత చెప్పుకుందాం కబుర్లు. స్టే ట్యూన్డ్.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మరి ప్రతి బుధవారం ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. రేపు ఉదయం 9:15 ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ హైదరాబాద్ షామీర్పేట్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు బిజినెస్ ముచ్చట్లలో పాల్గొంటారు. టాపిక్ ఏంటంటే కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్. సో ఈ అంశం గురించి ఎన్నో విలువైన విషయాలు మీకు తెలియజేస్తారు కాబట్టి తప్పకుండా వినండి. 9:15 రేపు ఉదయం బిజినెస్ ముచ్చట్లు. మరి ఇక శక్తిశీలి వింటున్నాం మనం. యాక్చువల్ గా శక్తిశీలి విషయానికి వస్తే ఇవాళ మన శక్తిశీలి ఎవరంటే అంకిత భావం, కృషి, పట్టుదల ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా విజయం సాధించవచ్చని, అనుకున్న గమ్యాన్ని చేరుకోవచ్చని నిరూపించింది కర్ణాటకకు చెందిన స్పందన. మరి తన సక్సెస్ జర్నీ మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.

మీరు వింటున్నారు శక్తిశీలి ఆన్లీయాన్ వివిధ భారతి. కర్ణాటకకు చెందిన స్పందన సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా స్పందన తండ్రి ఆటో డ్రైవర్. పేదరికంలో ఉన్నా సరే కాన్ఫిడెంట్ గా చదివి ఫిజియోథెరపీ కోర్సులో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది తెలుసా? మరి తన ప్రతిభకు పేదరికం అడ్డురాదని నిరూపించింది. మరి మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఇంకో పాట వినేద్దాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ప్రతి బుధవారం ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మరి రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ హైదరాబాద్ షామీర్పేట్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాస్ మూర్తి గారు పాల్గొంటారు. కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఈ టాపిక్ గురించి మీకు ఎన్నో విలువైన విషయాలు తెలియజేస్తారు, కాబట్టి వినడం మర్చిపోకండి. రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరిగిన ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరిప్పుడు శక్తిశీలి సమయం. కర్ణాటకకు చెందిన స్పందన సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా మెడిసిన్ చదవాలనుకున్న స్పందన కోవిడ్ టైంలో ఉన్న పరిస్థితుల వల్ల ఫిజియోథెరపీని కోర్సుగా తీసుకుంది, కానీ అదే ప్రొఫెషన్ గా ఇప్పుడు మంచి స్థాయికి ఎదిగింది, పథకాలు అందుకుంది. చూడండి, మనసు పెట్టి ఇష్టపడి చేస్తే ఏ పనిలోనైనా సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తుంది. మేము ఒకసారి డిలే కావచ్చేమో, కానీ సక్సెస్ మాత్రం కంపల్సరీ. ఎనీవేస్, మరి ఇంకా ఉన్న విశేషాలు చెప్పాల్సినవి, వింటూ ఉండండి శక్తిశీలి.

0: నాన్న, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐయూ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ప్రతి బుధవారం ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మరి రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ హైదరాబాద్ షామీర్పేట్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు పాల్గొంటారు. కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఇది టాపిక్. ఈ అంశం గురించి ఎన్నో విలువైన విషయాలు మీకు తెలియజేస్తారు, కాబట్టి వినడం మర్చిపోకండి. రేపు ఉదయం 9:15 వరకు బిజినెస్ ముచ్చట్లు ఓడియాన్ వివిధ భారతి. తరతరాలు తరిగిన ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, మరొక శక్తిశీలి సమయం. కర్ణాటకకు చెందిన స్పందన సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన స్పందన తను సాధించిన విజయానికి కుటుంబ సభ్యుల సపోర్టే ప్రధాన కారణం ఉంటుంది. అలాగే తనని ఈ స్థాయికి తీసుకొచ్చింది కూడా కుటుంబ సభ్యులతో పాటు కుటుంబం లాంటి కాలేజీ స్టాఫ్, లెక్చరర్స్ ఇచ్చిన సపోర్ట్ కూడా ఎంతో ముఖ్యం అని చెప్పింది స్పందన. మరి ఇంకా ఉన్న తన గురించి చెప్పాల్సిన విషయాలు వింటూనే ఉండండి శక్తిశీలి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. శక్తిశీలి సమయం. కర్ణాటకకు చెందిన స్పందన సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి తండ్రి ఆటో డ్రైవర్ అయినా కూడా తను మెడిసిన్ చదవాలనుకుంది, కానీ అప్పుడు కోవిడ్ పరిస్థితుల వల్ల ఫిజియోథెరపీ తీసుకుంది, అందుకు దాన్ని ప్రొఫెషన్ గా తీసుకుంది, అండ్ బంగారు పథకాలు కూడా గెలుచుకుంది. యాక్చువల్గా ఇప్పుడు టైంలో మనకు తెలుసు చదువు ఎంత కాస్ట్ లేనో కదా, అయినా కూడా తను ఎక్కడ భయపడలేదు, వెరవలేదు, చదవగలను లేదు అని ఆలోచించలేదు. తను అనుకుంది చదవాలి అని అనుకుంది. సో అందుకు తగ్గట్టు అందరూ కూడా సాయం చేశారు. కుటుంబ సభ్యుల సపోర్ట్ వల్ల తను అనుకున్నది సాధించింది. సో ఒక ఉన్నత స్థానానికి ఎదిగింది అనమాట స్పందన. అంటారు కదా, మనం ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే సంకల్పం మంచిదైతే ప్రకృతి కూడా సాయం చేస్తుందని. సో ఇలాంటివన్నీ అలా ఆ మాటలు నిజమని ప్రూవ్ చేస్తూ ఉంటాయన్నమాట. మరి ఇంకా ఉన్న చెప్పాల్సిన విశేషాలు వింటూ ఉండండి శక్తిశీలి.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూమ్బర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న ఐపీఈ కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పరాణం. ఐపీఈ లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ప్రతి బుధవారం ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది ఆకాశవాణి వివిధ భారతి. రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ హైదరాబాద్ షామీర్పేట్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాస్ బుత్తి గారు పాల్గొంటారు. కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఈ టాపిక్ గురించి విలువైన విషయాలు మీకు తెలియజేస్తారు, కాబట్టి తప్పకుండా వినండి. రేపు ఉదయం 9:15 వరకు బిజినెస్ ముచ్చట్లు ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇక మరి మనం శక్తిశీలి కార్యక్రమంలో ఉన్న కర్ణాటకకు చెందిన స్పందన సక్సెస్ చెన్ను గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక ఆటో డ్రైవర్ కూతురు అయినప్పటికీ కూడా తను అనుకున్న ఫిజియోథెరపీ చదువుకుంది అండ్ మెడల్స్ సాధించింది, ఒక ఉన్నత స్థానానికి ఎదిగింది. ఎంతో ఇన్స్పైరింగ్ విషయం అది కదా. తన సక్సెస్ జర్నీ ఆశ్చర్యాన్ని స్ఫూర్తిని కలిగిస్తుంది. అండ్ ఇక్కడితోనే ఆగలేదు తన భవిష్యత్ ప్రణాళిక. న్యూరో సైన్స్ లో మాస్టర్ డిగ్రీ చేసి ఆరోగ్య సంరక్షణ రంగంలో కంటిన్యూ అవ్వాలనేది తన గోల్. సో మరి తన లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం. ఇలాంటి శక్తిశీలి ఎందరికో ఆదర్శం. ఏమంటారు?

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మరి ప్రతి బుధవారం ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది ఆకాశవాణి వివిధ భారతి. రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ హైదరాబాద్ శామీర్పేట్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాస్ మూర్తి గారు పాల్గొంటారు. కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఈ అంశం గురించి

0: అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్పందన. తనకి చదువుకోవాలని ఎంతో ఆశ, ఉన్నత స్థానానికి ఎదగాలని, రాణించాలని ఎంతో ఆశయం అనమాట. సో అది సాధించింది తను, ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. అదనమాట ఎనివేస్ విషయం. ఇక మరి మనం మాట్లాడుకుంటూ ఉంటుంటే టైం కూడా అయిపోతుంది, 2:54 లక్ష్మి సైన్అప్ చేసే టైం వచ్చేసింది. హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ విత్ భారతి టు, ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం కాబట్టి. కాకపోతే వెళ్ళే ముందు ఒక చక్కటి పాట వినిపిస్తాను ఛాంపియన్ మూవీ నుంచి, అంతకు ముందుగా ఒక స్పాట్. సో కీప్ లిజనింగ్ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:25.

ఈనాటి ఎఫ్ఎం సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. శ్రోతలు, ఈ కార్యక్రమాలను 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈ ఎఫ్ఎం కార్యక్రమాలను వినవచ్చును. ఈ సాయంత్రం ప్రసారాలలో ముందుగా అభిరుచి, శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం వింటారు. అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినే పాట గంగోత్రి. సినిమా కోసం బాలసుబ్రహ్మణ్యం గారు, మాలవిక గారు పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా మెట్పెల్లి నుండి అనిమల్ల రాజేష్, లలిత, మోక్షిత్, నాగరాజు, రాజేశ్వరి, హంసిని, నయన, హరిణి, మణిచంద్ర, రజిత, సుధీర్, రజని, మహేష్, మణిదీప్, మరి వీరందరి కోరిక మేరకు మనం ఈ పాట విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్స్ పై అభిరుచి. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్టు మరియు ఆండ్రాలజిస్టు డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత వినే పాట శృతిలయాలు. సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుండి గోనేరవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత వినే పాట గబ్బర్ సింగ్ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్ భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత్, అక్షర లలిత రాజేశ్వర్, బండి శివాజీ, చంద్రకళ సహస్ర మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు ఎస్వి స్మైల్ 3-2 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు, చిగుళ్ల సమస్యల నివారణ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినే పాట తల్లా పిల్లామ. సినిమా నుండి సినిమా కోసం ఘంటసాల పి సుశీల గారు పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుంచి శ్రీరామ్ వసంత, భారతి, లాస్య, శ్రీరామ్ హనుమన్లు, హరీష్, అజయ్, శ్రీశాంత్, అరుణ్, సన్నీ వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

of roses, brightness of skies, swell in the moon.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై అభిరుచి. వింటున్న శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలకు ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినే పాట ప్రేమలు పెళ్ళిళ్ళు. సినిమా కోసం వి రామకృష్ణ మరియు పి సుశీల గారు పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుండి భారత్ లాల్ పరదేశీ, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలీబాయి, కిరణ్, ఆదిత్యలోత్, అజయ్లోత్, రమేష్, రాజనందిని, జాన్విక, విశ్రుత్లోత్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో చివరగా వినే పాట శ్రీరామదాసు. చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం వాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి నాగేశ్వరరావు, బండారి త్రిమూర్తులు గుప్తా, మాణిక్యాలరావు, పోలయ్య భాస్కర్, పైడితల్లి రజని, ఎం బాబురావు, రాము, రవి, ఈశ్వర్రావు, నాగ్నాథ్ గుప్తా వీరందరి కోసం మనం చివరగా ఈ పాట విందాం.

శ్రోతలు ఇంతవరకు అభిరుచి, శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వింటారు.

0: కార్యక్రమంలో తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగా అవటం, దగ్గిన తుమ్మినా మూత్రం లీకేజీ కావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, యోని పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు కోత మత్తుమందు అవసరం లేకుండా
6: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభమైన లేజర్ చికిత్స.
4: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది.
6: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా కలిలివాడి, నిజామాబాద్. ఫోన్ 0846225334.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరొక లలిత గీతం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి.

జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలింతవరకు లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సినీ రంజని సినిమా పాటలు వింటారు. ముందుగా ఒకే ఒక్కడు సినిమా కోసం హరిహరన్ మహాలక్ష్మి పాడిన ఈ పాటను విందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

సినీ రంజన్ వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 18వ తేదీ గురువారం ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావటం, మత్తు పదార్థాలకు బానిస కావటం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటను విందాం.

శ్రోతలు ఇంతవరకు సినీ రంజని సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు. టెలీ లా యాప్, www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
2: TLI है ना.
3: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं PLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. రాష్ట్రంలోని రైతు వేదికల ద్వారా రాయితీపై సన్న వరి విత్తనాలను, బోనస్ను రైతులకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పలు అభివృద్ది ప్రాజెక్టులతో పాటు హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2ను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. కాంట్రాక్టర్లు తమ నిరసనను విరమించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. 3 నెలల్లోగా వారి బిల్లులను చెల్లిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాగల కొన్ని రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ సమీక్షా సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ రాయితీలతో రైతు వేదికల వద్ద అందుబాటులో ఉన్న 7 రకాల సన్న వరి వంగడాలకు బోనస్ వర్తింపజేయాలని పేర్కొన్నారు. సన్న వరిని సాగు చేసే రైతుల వివరాలను సేకరించి అధునాతన సాంకేతికతను అనుసంధించాలని అధికారులను కోరారు. ధాన్యం సేకరణ సమన్వయం కోసం అగ్రికల్చరల్ యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా ఉపయోగించుకోవాలని సూచించారు. అదనపు జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో రైతు వేదికల ద్వారా బుక్ చేసుకున్న యూరియాను పంపిణీ చేసేందుకు ప్రత్యేక ఫర్టిలైజర్ యాప్ను ప్రారంభించాలని కోరారు. రామగుండంలో ఉత్పత్తి అయ్యే ఎరువులన్నీ తెలంగాణకే కేటాయించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలోని అభివృద్ది ప్రాజెక్టులను, ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో 2వ విడత పనులను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుకు 50-50 నిష్పత్తిలో నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా సాంకేతికత, సాధ్యాసాధ్యాల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. గతంలో మెట్రో మొదటి విడత కోసం కేంద్రం 1,250 కోట్ల రూపాయలు అందించడంతో పాటు జాతీయ రహదారుల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించిందన్న విషయాన్ని గుర్తుచేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసమే రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని లక్ష్యంగా చేసుకుని నిరాధారమైన విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హమాలీ కార్మికుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక హమాలీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని నియమించనున్నట్లు రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. ప్రతిపాదిత బోర్డు ద్వారా కార్మికుల సంక్షేమం, కనీస వేతనాలు, గుర్తింపు కార్డుల జారీ, బీమా సౌకర్యం, సామాజిక భద్రత వంటి కీలక అంశాలపై సమగ్రంగా దృష్టి సారించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పారదర్శకత కోసం సమాచార హక్కు చట్టానికి ప్రాధాన్యత ఇవ్వాలని పెద్దపల్లి జిల్లా అధికారులను రాష్ట ప్రభుత్వ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు. 30 రోజుల్లోపు సమాచారం పొందే హక్కు పౌరులకు ఉందని, గడువు దాటితే సమాచారాన్ని ఉచితంగా అందించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల 18న చేపట్టాలనుకున్న చలో హైదరాబాద్ నిరసనను విరమించుకోవాలని కాంట్రాక్టర్లను రాష్ట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. పెండింగ్ బిల్లులను 3 నెలల్లోగా చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ల ప్రతినిధులతో చర్చలు జరిపిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా బకాయిలు పేరుకుపోయేలా చేసిందని విమర్శించారు. రాష్టం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం చెల్లింపులు చేస్తోందని అన్నారు. అలాగే 13,500 కోట్లతో త్వరలోనే హ్యామ్ రోడ్లను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను విజయవంతం చేయడంలో బూత్ లెవెల్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. అధికారుల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒకే ఓటరుకు 2 చోట్ల పేర్లుండడం, మరణించిన వారి వివరాలు, అలాగే వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ పేర్కొన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నాలాల పూడికతీత పనులను మరింత వేగవంతం చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ మున్సిపల్ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని జవహర్ కాలనీ, నయీం నగర్ సహా పలు ప్రాంతాలలో ఆమె స్వయంగా క్షేత్రస్థాయి పర్యటన చేసి ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసేందుకు పెండింగ్లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని, అవసరమైన చోట్ల నాలాలను మరింత లోతుగా చేయాలని కలెక్టర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పక్కనపెట్టి కేవలం అవినీతి, అక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు విమర్శించారు. కరీంనగర్ జిల్లా అలుగునూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యావసర సరుకుల పంపిణీ, గురుకుల విద్యార్థుల భోజనాలు, విద్యుత్ సరఫరా వంటి అంశాల్లో భారీగా అవినీతి జరుగుతోందని హరీష్ రావు ఆరోపించారు. డిగ్రీ కళాశాలల్లో దోస్త్ 3వ విడత అడ్మిషన్ల గడువును ఈ నెల 22 వరకు పొడిగించినట్లు జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ మీనాక్షి తెలిపారు. జూన్ 15 నుంచి 21 వరకు 400 రూపాయల రుసుముతో రిజిస్టేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, వెబ్ ఆప్షన్ల నమోదుకు జూన్ 22 వరకు అవకాశముందని ఆమె పేర్కొన్నారు. బీబీనగర్ ఎయిమ్స్లో మౌలిక సదుపాయాలు, కొత్త ప్రాజెక్టులపై పురోగతిని సమీక్షించడానికి ఉన్నత స్థాయి స్టాండింగ్ ఎస్టేట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ అమిత అగర్వాల్ హాజరయ్యారు. సేవాదాన్ ఆరోగ్య ఫౌండేషన్ సహకారంతో 1వ గేట్ సమీపంలో రోగుల సహాయకుల కోసం విశ్రమ సదన్ వసతి గృహాన్ని నిర్మించాలన్న ప్రతిపాదనపై చర్చించి ఆమోదం తెలిపారు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రి సూపరింటెండెంట్ సురేష్ స్పష్టం చేశారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లాలో ఆయుష్ విభాగం అధికారులు సన్నాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రి ఆవరణలో ఆయుష్ విభాగం యోగా ట్రైనర్ రామకృష్ణ ఆధ్వర్యంలో యోగా వాక్ నిర్వహించి యోగా సాధన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాగల కొన్ని రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతాయని, ఆదిలాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గురువారం నాటికి రంగారెడ్డి, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మెరుపులు, ఉరుములు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. శ్రీ కొండ లక్ష్మణ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సంగారెడ్డి ఫల పరిశోధనా కేంద్రం యంత్రాలను ఉపయోగించి మామిడి తోటల్లో శాస్త్రీయ పద్దతిలో కొమ్మలను కత్తిరించడంపై ఒక ప్రదర్శన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు సకాలంలో బ్యాంకు రుణాలు చెల్లించి తిరిగి పొందవచ్చని మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎల్కూర్ శాఖ మేనేజర్ మధుమోహన్ రెడ్డి తెలిపారు. తమ బ్యాంకు పరిధిలో రైతులకు ఎప్పటికప్పుడు రుణాలు రెన్యువల్ చేయడం జరుగుతుందని, అలాగే కొత్త రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్టంలోని రైతు వేదికల ద్వారా రాయితీపై సన్న వరి విత్తనాలను, బోనస్ ను రైతులకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పలు అభివృద్ది ప్రాజెక్టులతో పాటు హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2ను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. కాంట్రాక్టర్లు తమ నిరసనను విరమించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచికా వందనా కశ్యప. ఆదౌ ముఖ్య వార్తా. G7 శిఖర సమ్మేళనే భాగం గ్రహీతుం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ దేశస్య ఏవియన్ నగరం ప్రాప్తవాన్. బ్రస్సెల్స్ లావాయాం ఆయోజితాయాః

0: सम्प्रति अवरोद्धुम् एषः निर्णयः गृहीतः। छात्राणां हितरक्षणाय तथा परीक्षायाः निष्पक्षतायै एते उपायाः क्रियन्ते। प्रियाः श्रोतारः, संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चल दूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति। भारतेन संचेतना प्रदत्ता यत् संयुक्त राष्ट्र सुरक्षा परिषद परिष्कार सम्बद्धाः प्रयासाः निष्फलाः भवेयुः यदि तस्य विस्तारः केवलं अस्थायी सदस्य वर्ग पर्यन्तमेव परिसीमितो भवति। संयुक्त राष्ट्र संघे भारतस्य स्थायी प्रतिनिधिः राजदूतः हरीश पर्वथनेनी महोदयः सुरक्षा परिषदः परिष्कार विषये प्रचलितानां अन्तर सर्वकारीय वार्तालापां सभायाम् एतद् अभ्यधात्। श्री पर्वथनेनी अवदत् यत् परिषदः विस्तारः केवलं अस्थायी सदस्य वर्गे एव विधीयते, तर्हि सः परिष्कार प्रयासः न केवलं अपर्याप्तः अपितु वस्तुतः विफलतामेव गमिष्यति, यतः तेन सुरक्षा परिषदः पञ्चस्थायी सदस्यानां विद्यमानायाः निर्णय प्रक्रियायाः अधिकार संरचनायाश्च किमपि मौलिकं परिवर्तनं न परिलक्ष्यते। नवदेहल्यां 2017 विकसित भारत युवा संसद कार्यक्रमस्य प्रतिभागी सह संवादं कुर्वन् लोकसभाध्यक्ष ओम बिरला लोकतंत्रे जनसहभागितायाः महत्वस्योपरि बलं प्रदत्तवान्। अध्यक्ष महोदयेन प्रतिपादितं यत् भारतस्य लोकतंत्रं केवलं शासन प्रणाली एव नास्ति, अपितु एषा संवाद सहमति सहभागितानां काचित् जीवित परम्परा अस्ति। महिला हॉकी क्रीडायां न्यूजीलैंड देशस्य ऑकलैंड नगले प्रचल्यमानायाः FIH हॉकी नेशंस कप स्पर्धा मालिकायाः उपांत्य चक्रे भारतेन प्रवेशो प्राप्तः। पूल ए इत्यस्य द्वितीये द्वंद्वे भारतीय महिला दलेन जापान दलं 2-1 इति अंकांतरालेन पराजितम्। अस्याः प्रतियोगितायाः पूल ए इत्यस्य अन्तिमे चक्रे गुरुवासरे भारतस्य सम्मुखं उरुग्वे दलं भविष्यति। भारतीय ऋतुविज्ञान विभागेन सूचितं यत् अरुणाचल प्रदेशे, असमे, मेघालये, हिमालय पाद प्रदेशे, पश्चिम बंगाले, सिक्किम राज्ये च एतेषु राज्येषु आगामि रविवासर पर्यन्त केषुचित् स्थानेषु तीव्र अतितीव्र च वर्षा संभाव्यते, तथा च तमिलनाडु राज्ये पुद्दुचेरी कराईकल इत्यत्र च आगामी शुक्रवासर पर्यन्त अतिवर्षायाः संभावना वर्तते। ऋतु विभागस्य अनुसारेण अद्य दिल्ली, चंडीगढ़, हरियाणा, पंजाब, हिमाचल प्रदेश, आंतरिक कर्नाटक, जम्मू कश्मीर, लद्दाख, झारखंड, मध्य प्रदेश, महाराष्ट्र स्थलेषु मेघगर्जनेन सह वृष्टिः विद्युत च संभाव्यते। अनेन सह प्रतिहोरा 50 किलोमीटर परिमित वेगेन प्रबल वायुश च संभाव्यते। जनाः आवश्यक जनसंचेतनाः पालयन्तु, ऋतुः विभागस्य निर्देशांच अनुसरन्तु। इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:30 ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: Now you listen to the radio lesson on the topic Theories of Origin of
4: Akashavani Nizamabad Kendram Samayam 6:30:34 Samachara Darshini Vine Mundu Karyakramamlo Oka Prakatana Vindam.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఇప్పుడు విందాం సమాచార దర్శిని. పోలీస్ కమిషనర్ కార్యాలయం, నిజామాబాద్, జూన్ 12, 2026. రీఎగ్జామినేషన్ ఆఫ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ NEET 2026 తేదీ 21/6/2026 నాడు కలదు. ఇట్టి ఎగ్జామినేషన్ సెంటర్స్ పరిసర ప్రాంతాలలో సెక్షన్ 163 BASS అమలు ఉంటుంది. ఇన్ఛార్జి పోలీస్ కమిషనర్ వెల్లడి. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తేదీ 21/6/2026 ఆదివారం నాడు రీఎగ్జామినేషన్ ఆఫ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్, అటోనమస్ నిజామాబాద్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్ బిల్డింగ్ డిచ్పెల్లి, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిచ్పెల్లి, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ బోధన్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బోధన్, గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజ్ నిజామాబాద్, శ్రీ బిగాల కృష్ణమూర్తి ZPHS మాక్లూర్, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఆఫ్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ 1, నాగారం నిజామాబాద్ యందు పరీక్ష కేంద్రాలు గలవు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కలదు. ఇట్టి ఎగ్జామినేషన్ సెంటర్లో పోలీస్ శాఖ తరపున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు గౌరవనీయులు నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ శ్రీ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ గారు తెలిపారు. పరీక్షలు జరిగే రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షా కేంద్రముల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 BNSS అమలులో ఉంటుందని వెల్లడించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం పరీక్షా కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఇద్దరికి మించి గుంపులుగా చేరటం నిషేధం. పరీక్షల సమయంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు అన్ని పరీక్షా కేంద్రాలలో తేదీ 21/6/2026 నాడు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు మరియు స్టేషనరీ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని సంబంధిత యజమానులకు సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయబడుతుందని, కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచుతామని పోలీస్ కమిషనర్ గారు తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షలు రాసే విద్యార్థులందరూ ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షిస్తూ గౌరవనీయులు నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ శ్రీ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ గారు విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. శ్రోతలు సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

సినీరంజని కార్యక్రమంలో ముందుగా నిన్ను కోరి సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటను విందాం.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగా హెర్ట్స్ పై సినీ రంజని. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు వేదాంశ్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం జాతి రత్నాలు సినిమా నుండి ఈ పాటను.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 19వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో క్యాటరాక్ట్, రెటీనా, మోతి బిందువు సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్టు డాక్టర్ నవీన్ నూకలగారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రతిరోజు పండగే. సినిమా కోసం శ్రీకృష్ణ పాడిన ఈ పాటను విందాం.

శ్రోతలు ఇంతవరకు సినీరంజని సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:50 కావస్తుంది. మరి కాసేపట్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ప్రతి పంటలో గులాబీ రంగు పురుగును ఏ విధంగా నివారించుకోవచ్చు, చక్కటి పంటను పండించవచ్చు అన్న వివరాలు ఈ విధంగా మనకు అందజేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పంటను ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం 2025-26 ప్రతి పంటను దాదాపు 45 లక్షల ఎకరాలలో సాగు చేయడం జరిగింది. నల్గొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి, ఆసిఫాబాద్, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో ప్రతిని అధికంగా విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న ప్రత్తి అంతా కూడా బీటీ ప్రత్తియే. అయితే ఈ బీటీ ప్రత్తిని 2015 నుండి గులాబీ రంగు కాయ తొలిచే పురుగు ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది. ఈ పురుగు యొక్క ఉధృతి ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. అంతేకాకుండా ఈ పురుగును తట్టుకునే హైబ్రిడ్స్ కూడా అందుబాటులో లేవు. ఈ పురుగు ఆశించడం వలన దాదాపు 50% వరకు దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందువల్ల సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడమే కాకుండా ప్రతి వేసే ముందు కొన్ని ముందస్తు చర్యలు చేపట్టడం వలన ఈ గులాబీ రంగు పురుగు వలన కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చని చక్కటి సూచన చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడానికి గల కారణాలు ఈ విధంగా ఉన్నాయని పరిశోధనలో తేలిందని మనకు వివరిస్తున్నారు. మొదటి కారణం ప్రతిలో రెఫ్యూ జిమా వేయకపోయడం, పంట కాలాన్ని పొడిగించడం, పంట మొలను ఆలస్యంగా తీసివేయడం, పంట మొలను ఇంటి దగ్గర నిల్వ చేయడం. కొన్ని ముందస్తు చర్యలు పంట వేయడానికి ముందు పాటించినట్లయితే ప్రతిలో గులాబీ రంగు పురుగు వలన కలిగే నష్టాన్ని ఈ విధంగా తగ్గించుకోవచ్చు. గులాబీ రంగు పురుగు ఆశించిన ప్రత్తిని జిన్నింగ్ మిల్లుల వద్ద, రైతుల ఇంటి దగ్గర నిల్వ ఉంచకూడదు. జిన్నింగ్ మిల్లుల దగ్గర లింగాకర్షక బుట్టలు, దీపపు ఎరలు అమర్చి పురుగు ఉధృతిని తగ్గించుకోవాలి. ప్రతి తీసిన తర్వాత ఎండిన మూలను విచ్చుకొని కాయలను పొలం పక్కనే ఉంచరాదు. ప్రతి కట్టెను రోటవేటరు లేదా స్ప్రెడ్డర్తో భూమిలో కలియదున్నాలి. దీని వలన నేలకు పోషకాలు అందడమే కాకుండా పురుగు యొక్క కోశస్థ దశలు నాశనమవుతాయి. ఇక రైతు సోదరులు తమ ప్రాంతానికి అనువైన స్వల్పకాలిక, మధ్యకాలిక వంగడాలను ఎన్నిక చేసుకోవాలి. రైతులు తమ ప్రాంతమంతా ఒకేసారి విత్తుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. తుత్తురు బెండ, బెండ లాంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ప్రతి పంటను సాధ్యమైనంత వరకు జూన్ మాసంలో విత్తుకోవాలి. బీటీ ప్రతిని సాగు చేసేటప్పుడు 2-3 వరుసల నాన్ బీటీని సాగు చేసుకోవాలి. పంట మొలకెత్తిన తర్వాత పంట తొలి దశలో లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగు ఉధృతిని గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ విధంగా రైతులు ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించి ప్రతిలో గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చని మన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ విధంగా తెలియజేశారు. మరిన్ని వివరాలకు, ఈ గులాబీ రంగు పురుగు నివారణకు మీకు ఏమైనా అనుమానాలుంటే ఇప్పుడు చెప్పబోయే ఫోన్ నంబర్కు ఫోన్ చేసి మీ యొక్క అనుమానాలు తీర్చుకోవచ్చు, చక్కటి సమాధానాలు పొందవచ్చు. మరి ఫోన్ వివరాలు ఒక్కసారి మీకు తెలియజేస్తాను, మీరు పేపర్ మీద చక్కగా రాసుకోండి. ఇక ఈ ఫోన్ నంబర్ మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. ఈ ఫోన్ నంబరు వివరాలు మీరు మొబైల్లో నిక్షిప్తం చేసుకొని మీకేమైనా ప్రశ్నలుంటే నివృత్తి కోసమై ఈ నంబరుకు ఫోన్ చేయండి. ఫోన్ నంబరు ఒకసారి వివరిస్తాను, వినండి. 9866-37-35-63. ఫోన్ నంబర్ ఇంకోసారి మీకు వినిపిస్తాను, 9866-37-35-63. ఈ నంబరుకు ఫోన్ చేసి ప్రతిలో గులాబీ రంగు పురుగు ఏమైనా ఆశించినట్టయితే ముందస్తు చర్యలుగా మీరు ఈ ఫోన్ నంబర్ ద్వారా శాస్త్రవేత్తలను సంప్రదించి చక్కటి సమాధానాన్ని పొంది మీ ప్రతి పంటను చక్కగా పండించి చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని పొందగలరని ఆశిస్తున్నాము.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7 గంటలు. ప్రసార వివరాలు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈ సాయంత్రం మరియు రేపటి ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం. ముందుగా ఈ ప్రసారంలో 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మాంసం ఉత్పత్తికి మేలైన మార్గాల గురించి కరీంనగర్ పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల డాక్టర్ శైలజ గారందించే వివరాలను తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 అభిరుచి శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం. 8:30 లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వింటారు. రాత్రి 8:00

45 నిమిషాలకు తిరిగి 11 గంటలకు హిందీల వార్తలు, 9 గంటలకు తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 10 గంటలకు 1 గంట పాటు అందరినీ అలరింపచేస్తాయి ఆనాటి గీతాలు, ఈనాటి మధుర గీతాలతో. 11:10 12 ఏళ్ల ప్రభుత్వ పాలనపై ప్రత్యేక కార్యక్రమం 16వ భాగం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 11:45 ఈనాటి ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపటి ఉదయం ప్రసారాలలో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధ కార్యక్రమంలో ఎస్ శ్రీనివాసులు గారి సూక్తులు వింటారు. 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో ముందుగా ఒక ప్రబోధ గీతం మరియు భక్తి గీతం వింటారు. 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు యూరాలజిస్టు మరియు ఆండ్రాలజిస్టు డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు. ఎస్వి స్మైల్ 3-2 దంత వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు. 8:45 సినీ రాగాల మాలిక సినీ రంజని సినిమా పాటలు వింటారు. 9:00 హృదయ రాగాలు శ్రోతలకు నచ్చిన పాటలను వాట్సాప్ మెసేజ్ ద్వారా కోరుకునే కార్యక్రమం. 10:00 వివిధ భారతి వాణిజ్య తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యల గురించి ప్రస్తావిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో నమ్మకమైన, సులభతరమైన, పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ పరిష్కారాలు అందించడంలో భారత్కు సామర్థ్యం ఉందని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్షించారు. ఫీఫా ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ఇరాక్ జట్లు తలపడతాయి. G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్లోని ఏబియాన్ నగరానికి చేరుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సు నిన్న ప్రారంభమైంది. ఏబియాన్ చేరుకున్న అనంతరం ప్రధానమంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో వ్యాఖ్యానిస్తూ ప్రపంచ నేతలతో చర్చలు జరిపేందుకు, కీలక అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకునేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. మరింత స్థిరమైన, సుసంపన్నమైన భూగ్రహం కోసం సామూహిక ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్లడానికి భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. అంతకుముందు ఏవియాన్ వెళ్లే మార్గంలో ప్రధానమంత్రి స్విట్జర్లాండ్లోని జెనీవాలో దిగారు. విమానాశ్రయంలో ఆయనకు స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గే ఫార్మలిన్ ఘనస్వాగతం పలికారు. ఇరు దేశాల నేతలు పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకుని భారత స్విట్జర్లాండ్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే తమ కృత నిశ్చయాన్ని చాటారు. క్లుప్తమైన ఈ సమావేశం అనంతరం జెనీవా నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏవియాన్కు ప్రధానమంత్రి బయలుదేరి వెళ్లారు. G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి పాల్గొనడం ఇది వరుసగా 7వ సారి కాగా, ఈ వేదిక పైన భారత్ భాగస్వామిగా పాల్గొనడం ఇది 13వ సారి. ఈ సదస్సులో భారత్ నిరంతర భాగస్వామి కావడం అనేది ప్రధాన అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడంలో, అలాగే శాంతి, భద్రత, స్థిరమైన అభివృద్ధి, ఆర్థిక వృద్ధిని పెంపొందించే దిశగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలకు తన వంతు సహకారాన్ని అందించడంలో మన దేశం పెరుగుతున్న పాత్రను ప్రతిఫలిస్తోంది. ప్రపంచ వేదికపైన అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరాన్ని, వారి సమస్యలను ప్రధానమంత్రి వినిపిస్తారని భావిస్తుండటంతో భారత్కు ఈ సదస్సు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఈ సాయంత్రం ప్రధానమంత్రికి అధికారికంగా స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఖ్యీభావ పునర్నిర్మాణం అనే అంశంపై జరిగే ఉన్నత స్థాయి వర్కింగ్ సెషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల నేతలు, భాగస్వామ్య దేశాల అధినేతలు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉన్నతాధికారులు ఒకే వేదికపై చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్లతో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం ఈ రాత్రి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. రేపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరపబోయే సమావేశం కూడా అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇద్దరు నాయకులు చర్చిస్తారు. G7 దేశాల శిఖరాగ్ర సదస్సులో యుక్రెయిన్ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని మార్చేందుకు అమెరికా మిత్ర దేశాలు ప్రయత్నించనున్నాయి. 4 సంవత్సరాలకు పైగా సాగుతున్న ఈ యుద్ధాన్ని సదస్సు ప్రధాన ఎజెండాకలోకి తీసుకురావాలని మిత్ర దేశాలు పట్టుబడుతున్నాయి. యుక్రెయిన్కు అమెరికా మద్దతును కొనసాగించేలాగా, అలాగే శాంతి ఒప్పందం కోసం వచ్చేలా రష్యాపై ఒత్తిడి పెంచేలాగా డొనాల్డ్ ట్రంప్ను ఒప్పించేందుకు తాను ప్రయత్నిస్తానని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ప్రకటించారు. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యుక్రెయిన్కు సహాయాన్ని తగ్గించిన నేపథ్యంలో ప్రస్తుతం ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ దేశాలే యుక్రెయిన్కు సైనిక, ఆర్థిక రంగాల్లో అతిపెద్ద మద్దతుదారులుగా నిలిచాయి. ఫ్రాన్స్లో నీస్ మసేనా నగరంలో మన దేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలను కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన ఈ విషయం తెలియజేస్తూ, అంతర్జాతీయ స్థాయి డిజిటల్ చెల్లింపుల వేదికను ఫ్రాన్స్లోని ఒక ప్రముఖ రీటైల్ కేంద్రానికి పరిచయం చేయడం యూపీఐ ప్రపంచవ్యాప్త విస్తరణలో మరొక కీలకమైన మైలురాయి అని గోయల్ అభివర్ణించారు. అంతర్జాతీయ స్థాయిలో నమ్మకమైన, సులభతరమైన, పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ పరిష్కారాలను అందించడంలో మన దేశానికి ఉన్న సామర్థ్యాన్ని
యూపీఐ ప్రత్యేకంగా చాటి చెబుతుందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ సరికొత్త సేవలు భారత ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక సాంకేతిక బంధాలను మరింత బలోపేతం చేస్తాయని, వ్యూహాత్మక భాగస్వామ్య లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడతాయని కేంద్ర మంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ సమగ్ర సమీక్ష జరిగింది. రానున్న కాలంలో ఎదురయ్యే అవకాశం ఉన్న ఎల్నేను పరిస్థితుల నేపథ్యంలో పత్తి ఉత్పత్తిని పెంచడం, పప్పు ధాన్యాల సాగులో స్వయం సమృద్ధి సాధించడం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల కోసం ముందస్తు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయడంపై వ్యవసాయ మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. రైతుల ప్రయోజనాలు కాపాడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్లో తలెత్తే ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచైనా వ్యవసాయాన్ని, రైతులను రక్షించడానికి అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తక్కువ లేదా అసమానమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న జిల్లాల్లో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. భారతీయ వైద్య విధానం హోమియోపతి ఫార్మకోపియా కమిషన్ చైనాలో ఈవేళ నుంచి ప్రారంభమైన 5వ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ హెర్బల్ ఫార్మకోపియా అభివృద్ది నిపుణుల సమావేశంలో పాల్గొంటోంది. మూలిక ఔషధాల అంతర్జాతీయ ప్రమాణాలపై చర్చించేందుకు WHO సభ్య దేశాల నుంచి వచ్చిన ప్రముఖ నిపుణులు ఈ సదస్సులో ఒక వేదికపై చర్చలు జరుపుతున్నట్లు ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో PCIMHH డైరెక్టర్ డాక్టర్ రమణ్ మోహన్ సింగ్ నిపుణుడైన సభ్యుడిగా భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సంప్రదాయ మూలిక వైద్య రంగంలో భారతదేశానికి పెరుగుతున్న నాయకత్వ పాత్రను, సాక్ష్యాధారాలతో కూడిన అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ పెంపొందించడంలో మన దేశానికి ఉన్న నిశ్చయాన్ని ఆయన వివరించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నాణ్యత, భద్రత, స్వచ్ఛత పరంగా భారతీయ సంప్రదాయ వైద్య ప్రమాణాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అనుసంధానం చేయడానికి, అలాగే ప్రపంచవ్యాప్త ఫార్మకోపియాలతో సమన్వయం సాధించడానికి ఇది ఒక కీలకమైన సందర్భం అని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్, సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రభుత్వ నిర్ణయాన్ని పట్ల హర్షం ప్రకటిస్తోంది. ఈ నెల 30వ తేదీ వరకు టెలిగ్రామ్ ప్లాట్ఫామ్లో ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలను సవరించే ఫీచర్ను కూడా నిలిపివేయాలని సదరు సంస్థను ఆదేశించినట్లు ఎన్టీఏ ఒక ప్రకటనలో వెల్లడించింది. 2027 జనగణన మొదటి దశలో భాగంగా హిమాచల్ ప్రదేశ్లో సెల్ఫ్ న్యూమరేషన్ గడువు ముగియడంతో ఈవేళ నుంచి గృహాల జాబితా నమోదు, గృహ గణన క్షేత్రస్థాయి పరిశీలనలు ప్రారంభమయ్యాయి. ఎన్యూమరేటర్లు చేపట్టే ఇంటింటి సర్వే వచ్చే నెల 15వ తేదీ వరకు హిమాచల్ ప్రదేశ్లో కొనసాగుతుందని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కాగా కేరళ, నాగాలాండ్ రాష్ట్రాల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఈవేళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9వ జిల్లా కలెక్టర్ల పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. జల జీవన్ మిషన్ 2.0 అమలును వేగవంతం చేయడంపై, అలాగే ఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడంపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల కలెక్టర్లతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఈ రాత్రి అమెరికాలోని న్యూజెర్సీలో జరిగే గ్రూప్ ఐ మ్యాచ్లో ఫ్రాన్స్, సెనెగల్ దేశాలు తలపడతాయి. అర్ధరాత్రి 12:30 భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్లో నార్వే, ఇరాక్ జట్లు బోస్టన్ స్టేడియంలో తలపడతాయి. విశేషాలు మరొకసారి. G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ది చెందుతున్న దేశాల సమస్యలను ప్రస్తావించనున్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఈరోజు ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ఇరాక్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

கிசான் வாணி வியவசாயதாரல காரியக்ரமம். ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మాంసం ఉత్పత్తికి మేలైన మార్గాలు

గురించి కరీంనగర్ జిల్లా పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల పశు వైద్యాధికారిణి డాక్టర్ శైలజ గారు అందించే వివరాలు వింటారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
3: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
2: అదెలా?
3: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
4: ఇదెవరి నంబర్ బాబు?
3: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
2: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
3: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
4: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
3: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
4: నిజంగా?
3: 16 అనాల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
6: ఇప్పుడు ఒక జానపద గేయం విందాం.

0: మాంసానికి రోజురోజుకీ గిరాకీ పెరుగుతోంది. మాంసాన్ని ఎక్కువగా వినియోగించే రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మాంసాన్ని ఉత్పత్తి చేసే ఏ పరిశ్రమకు అయినా మనుగడ బాగుంటుంది, లాభాలను ఇస్తుంది. మరి మాంసం ఉత్పత్తికి మేలైన మార్గమేంటో కరీంనగర్ జిల్లా పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల పశు వైద్యాధికారిణి డాక్టర్ శైలజ గారు అందించే వివరాలు విందాం.
1: అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాంసం ఉత్పత్తికి మేలైన మార్గాల గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది పొట్టేలు పిల్లల పెంపకం. జనాభా పెరుగుదలతో పాటు మాంసార శాతం, మాంసానికి డిమాండ్ కూడా పెరుగుతూ ఉంది. మాంసం ధరలు ఆకాశాన్ని అందుకుంటున్నాయి. కోడి మాంసం ఉత్పత్తి బాగా పెరిగింది. గొర్రె మేకల మాంసాన్ని అన్ని కులాల వారు స్వీకరిస్తారు కాబట్టి ఇప్పటికీ పెరుగుతున్న డిమాండ్ తట్టుకోవాలంటే వీటి మాంసోత్పత్తులను పెంచవలసిందే. ప్రస్తుతము గొర్రెల పెంపకము కొంతమంది బలహీన వర్గాల వారికిదే పరిమితమైంది. పెంపకంలో సరైన పరిజ్ఞానం లేక చాలీ చాలని మేత అసౌకర్యాలతో వ్యాధులను అదుపులో పెట్టుకోలేక మాంసపు ఉత్పత్తులను అధికం చేయలేకపోతున్నారు. పొట్టేలు పిల్లల్లో పెరుగుదల. పుట్టిన నుండి 9 మాసాల వరకు పొట్టేలు పిల్లలు చురుకుగా ఉంటాయి. ఈ వయసులో వాటి మేత పోషణ ఖర్చులు తక్కువ, పెరుగుదల ఎక్కువ. వాటిని 3 మాసాల వయసులో 10 నుండి 12 కిలోల బరువు ఉండే తల్లి నుండి వేరు చేసి 9 మాసాల వయసు 25 నుండి 30 కిలోల బరువు వరకు కొద్దిసేపు బయట తిప్పి మేపి తర్వాత షెడ్డులోనే ఉంచి దానా, పచ్చి గడ్డి, ఎండుగడ్డి మేతలు మేపి పెంచటము లేదా షెడ్డులలోనే పెంచి మేపడము చేపట్టి మాంసం ఉత్పత్తి చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగులకు స్వయం ఉపాధిని కల్పించవచ్చును. మన రాష్ట్రంలో పండ్ల తోటలు పెంపకం చాలా అభివృద్ధి చెందుతుంది. పండ్ల తోటల్లో చెట్ల మధ్యన చాలా ఖాళీ స్థలం ఉంటుంది. గరకగడ్డి కలుపు బాగా మొలుస్తుంది. ఈ పండ్ల తోటలలో కూడా పొట్టేళ్ల పిల్లలను త్రిప్పి మేపినట్లయితే కలుపు బాధ చాలా మట్టుకు తగ్గుతుంది, భూసారం పెరుగుతుంది. పొట్టేళ్ల పిల్లల పెంపకానికి సమకూర్చవలసిన వనరులు వసతులు. మొదటిది పశుగ్రాసాలు, సాగు, ఎండు మేత నిల్వ మరియు దాన ఏర్పాట్లు. రెండవది గృహ వసతి, దాన మేత తోట్లు, త్రాగునీటి వసతి. మేతలు వృధా కాకుండా ముక్కలు చేసే యంత్రము, ప్రథమ చికిత్స, నట్టల మందులు త్రాగించే పరికరాలు, మందులు సమకూర్చుట. పొట్టేళ్ల పిల్లల పెంపకానికి సమకూర్చవలసిన వనరులు వసతులు. అందులో మొదటిది పశుగ్రాసాలు, సాగు, ఎండు మేత నిల్వ మరియు దాన ఏర్పాట్లు. రెండవది గృహ వసతి, దాన మేత తొట్లు, త్రాగే నీటి వసతి. మూడవది మేతలు వృధా కాకుండా ముక్కలు చేసే యంత్రము. నాలుగవది ప్రథమ చికిత్స, నట్టల మందులు త్రాగించే పరికరాలు, మందులు సమకూర్చుట. పొట్టేళ్ల పిల్లల ఎంపిక, కొనుగోలు, అమ్మకము. గృహ వసతి, దాన, నీటి తొట్లు, పశుగ్రాసాలు, మేతలు, వసతి ఏర్పాటు చేసుకున్న పిదప 3 మాసాలు దాటి తల్లిపాలు త్రాగడము మరచి మేత పట్టి ఆరోగ్యంగా చురుగ్గా పెరుగుదల ఉన్న 10 నుండి 12 కిలోల బరువు తూగే నెల్లూరు లేదా దక్కని జాతి పొట్టేలు పిల్లలను కొనుగోలు చేయాలి. నెల్లూరు జాతి పొట్టేలు పిల్లలలో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. సుమారు 6 మాసాల వయసులో 24 నుండి 25 కిలోల బరువు వస్తాయి. దక్కని జాతి పొట్టేలు పిల్లలు 3 మాసాలలో 8 నుండి 9 కిలోల బరువు వస్తాయి. 6 మాసాల వయసులో 18 నుండి 20 కిలోల బరువు వస్తాయి. నెల్లూరు జాతి పొట్టేలు పిల్లలు నెల్లూరు, శ్రీకాకుళం, గుంటూరు, ప్రకాశం, కృష్ణ, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలోనే గొర్రెల మార్కెట్లలో, నల్గొండ, ఖమ్మం మరియు వరంగల్ జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో దొరుకుతాయి. దక్కని జాతి గొర్రె పొట్టేలు పిల్లలు మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్, రంగారెడ్డి, నిజామాబాద్, నల్గొండ మరియు ఆదిలాబాద్ జిల్లాలలో దొరుకుతాయి. 3 నెలల వయసు దాటి పాలు మానిన పొట్టేళ్లు పిల్లలను నేరుగా గొర్రెల పెంపకదారుల మందల నుండి గాని ఆయా జిల్లాలలోని సంతల్లో గాని కొనవచ్చును. వివరాలకు ఆయా ప్రాంతాల్లోని పశు సంవర్ధక అధికారులను సంప్రదించి వారి సలహా పొందవచ్చును. పొట్టేలు పిల్లల్ని కొనుగోలు చేసిన తర్వాత సాయంత్రం లేదా రాత్రి వేళల్లో

0: వాటి రవాణా జాగ్రత్తగా చేయాలి. మొట్టమొదటిసారి పెంపకము చేయాలనుకున్న వారు తక్కువ సంఖ్య 25 నుండి 50 గొర్రె పిల్లలతో ప్రారంభించాలి. మేత, దానా, గృహ వసతి గడించిన అనుభవాన్ని బట్టి క్రమేపీ సంఖ్యను పెంచాలి. పొట్టేలు పిల్లలు కోత వయసు 9 నెలల వయసు లేదా 25 నుండి 30 కిలోల బరువు వచ్చినప్పుడు వాటిలో జాతి వాటిని వేరు చేసి విత్తనానికై గొర్రెల పెంపకదారులకు అమ్మినట్లయితే ఎక్కువ ధర వస్తుంది. మిగతా వాటిని మాంసానికై మార్కెట్లో మాంసం ధరను బట్టి తూకంపై అమ్ముటం మంచిది. గృహ వసతి తక్కువ ఖర్చుతో స్థానికంగా దొరికే కలప, రాతి స్తంభాలపై ఎండిన క్యాష్ గడ్డి, తుంగ, తాటి ఆకులతో వర్షం నీరు కారకుండా కప్పు వేయాలి. నీరు నిల్వని ఎత్తైన ప్రదేశంలో చల్లని పరిశుభ్రమైన వాతావరణం కల్పించేటట్లు సూర్యరశ్మి సోకిటట్లు కొట్టం నిర్మించాలి. షెడ్డు నేలపై మొరం లేదా మట్టిని వేసి ప్రతి 6 మాసాలకు ఒకసారి మారుస్తుండాలి. దానా, మేత, నీరు అన్నిటికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. షెడ్డు చుట్టూ షెడ్డు విస్తీర్ణంలో 3 రెట్ల ఖాళీ స్థలం ఉంచి కంచె వేయాలి. షెడ్డులో ఒక్కొక్క పొట్టేలు పిల్లకు 10 చదరపు అడుగుల విస్తీర్ణము, దానికి 3 రెట్ల ఖాళీ స్థలం ఉండేటట్లు నిర్మించాలి. 20 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవు గల కొట్టంలో 100 పొట్టేలు పిల్లల్ని పెంచవచ్చును. షెడ్డు చుట్టూ నీడ చల్లని గాలినిచ్చే వేప, గానుగ, గుల్మొహార్, దిర్సేన మరియు సుబాబుల్ లాంటి చెట్లను పెంచాలి. ఆహార పోషణ కొనుగోలు చేసి తెచ్చిన గొర్రె పిల్లలు బయటకు తిరిగి మేసే అలవాటు కలవి. వాటిని కనీసము 15 నుండి 20 రోజులు బయట త్రిప్పి మేపి క్రమేపీ షెడ్యూల్లో మేపే అలవాటు చేయాలి. ప్రతిరోజు 2-3 గంటలు బయట తిప్పి మేపి లేదా తోటల్లో తిప్పి షెడ్యూల్లోకి వచ్చినప్పుడు కత్తిరించిన పచ్చిమేతలు, ఎండుమేతలు తినే అలవాటు చేయాలి. మిశ్రమ దానా రోజు పిల్లలు ఒక్కొక్కటికి 100 గ్రాముల చొప్పున మొదలుపెట్టి మార్కెట్ వయసు 9 నెలలు వచ్చేసరికి 150 గ్రాముల చొప్పున తినే అలవాటు చేయాలి. పచ్చిమేతల్లో SSG జొన్న, మొక్కజొన్న, గిన్నెగడ్డి, నేపియర్ గడ్డి, కోవన్ వంటి పశుగ్రాసాలు భూమి రకము నీటి వసతిని బట్టి సాగు చేయాలి. పప్పు ధాన్య పశుగ్రాసాలు బొబ్బెర, అనుములు, జనుము, పిల్లపెసర, ఉలువ, స్టైలోహెమాట లాంటి గ్రాసాలు సాగు చేయాలి. ఇవి పచ్చిమేతగా లేదా ఎండుమేతగా మార్చి మేపవచ్చును. ఎండుమేతల్లో ముఖ్యంగా శంకరన్ జాతి గడ్డి, కంచగడ్డి, జొన్న, SSG, వేరుశెనగ రొట్టె, ఉలవ జాతులను మేపవచ్చును. మిశ్రమ దానాల్లో మొక్కజొన్న, సజ్జ, నూకలు, తవుడు, గోధుమ తవుడు, వేరుశెనగ చెక్క, పొద్దుతిరుగుడు గింజల చెక్క, మాంసము మరియు ఎముకల పొడి, లవణ మిశ్రమము, ఉప్పు మొదలైన వాటిని తగు పాలల్లో కలిపి తయారు చేసుకోవాలి. షెడ్లలో ఎల్లప్పుడూ లవణ మిశ్రమ ఇటుకలు లేదా యూరియా మొలాసిస్ లవణ మిశ్రమ ఇటుకలు గొర్రె పిల్లలను ఆకడానికి వ్రేలాడదీసి వాటికి అందుబాటులో ఉంచాలి. పొట్టేలి పిల్లలకు ఎల్లప్పుడూ పరిశుభ్రమైన చల్లని త్రాగే నీటిని అందుబాటులో ఉంచాలి. గొర్రెల ఎంపికల మెలకువలు గొర్రెలు, మేకలు ఫారాల నుంచి లాభ నష్టాలు, జీవాల ఎంపిక యజమాన్య పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. జీవాల ఎంపికలో జాతి, మేలుజాతి పొట్టేళ్ళు, ప్రదేశము, వయసు వంటి అంశాలు పరిశీలించాలి. గొర్రెల పెంపకం చేపట్టే ముందు మనకు కావలసిన గొర్రెలను ఎన్నుకోవటంలో ఎన్నో విషయాలు దృష్టిలో ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. మన వాతావరణము మనం ఎన్నుకునే గొర్రె రకమునకు సరిపడుతుందా, మనం నివసించే ప్రాంతంలో మంచిగా బ్రతకగలవని నిర్ధారించుకోవాలి, అసలు మనం పెంచదలుచుకున్న జాతి మనకు అందుబాటులో ఉందా, మనం ఎన్నుకునే గొర్రె ప్రతి ఈతకు 2 పిల్లలు పెట్టే అవకాశం ఉందా, అవి త్వరగా పెరుగుతాయా, మనం నివసించే ప్రదేశంలో మాంసంకు కానీ ఉన్నికి కానీ మంచి గిరాకీ ఉందా, ఈ విషయంలన్నింటినీ గొర్రెలు ఎంపిక చేసే ముందు ఆలోచించుకోవాలి. గొర్రె పొట్టేలు ఎంపిక చేసుకోవడంలో మెలకువలు మన గొర్రెల మంద యొక్క పురోగతి, మందలో వాడే విత్తనపు పొట్టేలు మీద ఎంతో ఆధారపడి ఉంటుంది. ప్రతి ఆడ గొర్రె నుండి సంవత్సరానికి 1 లేదా 2 కన్నా ఎక్కువ పిల్లలు లభించవు, కానీ అది ఒక విత్తనపు పొట్టేలతో సంవత్సరానికి 50 నుండి 75 పిల్లలను పుట్టించవచ్చును. అందుకే ప్రతి విత్తనపు పొట్టేలు మందకు సగము బలమన్నారు. అలాంటి పొట్టేలను ఎన్నుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విత్తనపు పొట్టేలు పుష్టిగా చురుగ్గా బలిష్టంగా ఉండాలి. జీవకల ఉట్టిపడుతూ ఉండాలి. దాని యొక్క ఉన్ని నాణ్యతలోనూ బరువులోనూ అత్యుత్తమంగా ఉండాలి. మాంసోత్పత్తికి అధికంగా ఇచ్చేదిగా ఉండాలి. కనీసము 18 నెలల వయసు కలిగి ఉండి కవుల పిల్లలుగా పుట్టి ఉన్న పొట్టేలను ఎంపిక చేసుకోవడంలో లాభదాయకంగా ఉంటుంది. ఆడ గొర్రెలను ఎంపిక చేసుకోవడంలో మెలకువలు. ఎన్నుకున్న గొర్రెలు చురుగ్గా పుష్టిగా ఉండాలి. ఎప్పుడైనా యుక్త వయసులో ఉన్న గొర్రెలను ఎంచుకోవాలి. వయసు మళ్ళిన గొర్రెల వల్ల అంతగా లాభం ఉండదు. గొర్రెలు మంచి సైజులో ఉండి బలిష్టంగా ఉండాలి. కాళ్ళు నిటారుగా ఉండి లావుపాటి ఎముక కలిగి ఉండాలి. ముఖం పైన కన్నుల చుట్టూ ఉన్ని ఉండకూడదు. తగినంత నాణ్యత బరువు కలిగిన ఉన్ని కలిగి ఉండాలి. పొదుగు బాగా వృద్ధి చెంది మెత్తగా గడ్డలు లేకుండా ఉండాలి. ఆడ గొర్రెలు సుష్టమైన ఆడ లక్షణాలు కలిగి ఉండాలి. పుట్టుకతో వచ్చే అవలక్షణాలు ఏమీ ఉండకూడదు. ఆయా జాతి లక్షణాలు రంగు సైజు దేహదారుఢ్యము పొల్లు పోకుండా ఉండాలి. గొర్రెలు మరీ అంత లావుగాను మరీ అంత సన్నా కూడా ఉండకూడదు. సాధ్యమైనంత వరకు కౌల పిల్లలుగా పుట్టిన గొర్రెల్నే ఎన్నుకోవాలి. ఉన్ని రకం గొర్రెల్ని ఎంపిక చేసుకోవడంలో మెలకువలు. ఉన్ని కొరకు పెంచే గొర్రెలు పేర్కొన్న లక్షణాలు కలిగి ఉండేట్టుగా తగు జాగ్రత్త తీసుకోవాలి. మంచి రకం ఉన్ని సున్నితంగా సన్నగా పొడుగుగా వంకీలు తిరిగి మెరుస్తూ ఉంటుంది. దానిని సాగదీస్తే సాగుతుంది, వదిలిపెడితే మళ్ళీ మొదటి స్థానానికి వస్తుంది. మంచి ఉన్నిపై ఎలాంటి నూనె లాంటి పదార్థం ఉండకూడదు. ఉన్ని రకం గొర్రెలను ఎన్నుకునే ముందు కొన్ని లక్షణాలు కలిగి ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి. మాంసోత్పత్తి కొరకు పనికి వచ్చే గొర్రెలను ఎంపిక చేసుకోవటంలో మెలకువలు. మాంసం రకం గొర్రెలు పుట్టుకతోనే సృష్టిగా ఉండాలి. గొర్రె పిల్లలు చాలా తొందరగా ఎదగాలి. అనగా 4 లేక 5 నెలల వయసు వచ్చే వరకు అత్యధికంగా బరువు పెరగాలి. ఈ రకం గొర్రెలకు ఎముక బలం కన్నా కండపుష్టి ఎక్కువగా ఉండాలి. మనం మాంసపు రకం గొర్రెలను ఎన్నుకునే ముందు లక్షణాలు ఉన్నవి లేనిది చూసి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో మాంసానికి ఉన్న గిరాకీ ప్రాధాన్యత మరియు ఆరోగ్యంలో మాంసం పాత్ర. తెలంగాణ రాష్ట్రంలో ఆహారపు అలవాట్లలో మాంసాహారం ఒక ముఖ్యమైన భాగంగా నిలిచింది. నగరాలు పట్టణాలు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మాంసం వినియోగం గణనీయంగా పెరిగింది. సాంప్రదాయాలు పండుగలు కుటుంబ వేడుకలు హోటల్ సంస్కృతి ఇవన్నీ కలిసి మాంసానికి మంచి గిరాకీని తీసుకువస్తున్నాయి. తెలంగాణలో మాంసానికి ఉన్న గిరాకీ తెలంగాణలో ముఖ్యంగా చికెన్ కోడి మాంసం మటన్ గొర్రె మాంసం అలాగే కొంతవరకు బీఫ్ వినియోగం ఎక్కువగా కనిపిస్తుంది. చికెన్ ధర తక్కువగా ఉండటం సులభంగా వండుకోవచ్చు రుచిగా ఉండటం వలన ఎక్కువగా వినియోగిస్తారు. మటన్ రుచిలో ప్రత్యేకత పండుగలలో ప్రత్యేక వంటకంగా ఉపయోగిస్తారు. బీఫ్ కొంతమంది సముదాయాలలో సాధారణ ఆహారంగా ఉంటుంది. ప్రత్యేకంగా తెలంగాణలో మటన్ కర్రీ బిర్యానీ నాటుకోడి కూర వంటి వంటకాలకు అధిక డిమాండ్ ఉంది. హైదరాబాద్ నగరంలో బిర్యానీ సంస్కృతి మాంసాహార వినియోగాన్ని మరింత పెంచింది. హోటళ్ళు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు క్యాటరింగ్ వ్యాపారులు ఆల్ దీస్ కంట్రిబ్యూట్ టు హై డిమాండ్. రాష్ట్రంలో పౌల్ట్రీ మరియు గొర్రెల పెంపకం కూడా పెద్ద పరిశ్రమగా అభివృద్ధి చెందింది. ప్రభుత్వం కూడా పశుసంవర్ధక రంగాన్ని ప్రోత్సహిస్తూ పథకాలు అమలు చేస్తుంది. దీంతో మాంసం సరఫరా సులభంగా లభిస్తుంది. మాంసం ప్రాధాన్యత సామాజిక మరియు ఆర్థిక కోణంలో సాంప్రదాయం మరియు సంస్కృతి. తెలంగాణలో పండుగలు వివాహాలు కుటుంబ వేడుకలలో మాంసాహారం ముఖ్యమైన వంటకం. ముఖ్యంగా ఆదివారం రోజు చాలా కుటుంబాల్లో మాంసం వండడం ఆనవాయితీగా ఉంది. ఆర్థిక రంగంలో పౌల్ట్రీ ఫారాలు గొర్రెల పెంపకం మాంసం దుకాణాలు హోటళ్ళు మరియు రెస్టారెంట్లు ఈ రంగాలలో వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలలో గొర్రెల పెంపకం ఒక ముఖ్యమైన ఆదాయం వనరు. ఆరోగ్యంలో మాంసం పాత్ర మాంసం శరీరానికి అవసరమైన పలు పోషకాలను అందిస్తుంది. ప్రోటీన్ మాంసం మంచి నాణ్యత గల ప్రోటీన్ వనరు. ఇది కండరాల బలానికి కణాల పునరుద్ధరణకి సహాయపడుతుంది. ఐరన్ ప్రత్యేకంగా రెడ్ మీట్లో హీమోగ్లోబిన్ పెరగడానికి సహాయపడే ఐరన్ ఉంటుంది. రక్తహీనత ఉన్నవారికి పరిమిత మోతాదులో ఉపయోగకరం. విటమిన్ B12 శరీర నాడీ వ్యవస్థ మరియు రక్త కణాల తయారీలో కీలక పాత్ర వహిస్తుంది. ఇది ప్రధానంగా మాంసాహారంలో లభిస్తుంది. జింకు మరియు ఇతర ఖనిజాలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. మితిమీరిన మాంసాహారం. జాగ్రత్తలు: మాంసం ఆరోగ్యానికి ఉపయోగకరమైనప్పటికీ అధికంగా తీసుకోవడం హానికరం కావచ్చు. ఎక్కువ కొవ్వు ఉన్న మటన్, ఫ్రైడ్ ఐటమ్స్ అధికంగా తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హృదయ సంబంధిత సమస్యలు ఉన్నవారు, బీపీ షుగర్ ఉన్నవారు పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. బాగా వేయించిన కాల్చిన మాంసం పదార్థాలు ఎక్కువగా తినకూడదు. ప్రస్తుత ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్నందున చాలామంది లీన్ మీట్, తక్కువ నూనె వంట వైపు మొగ్గు చూపుతున్నారు. సమతుల ఆహారంలో మాంసం స్థానం. సమతుల ఆహారం అంటే ధాన్యాలు, కూరగాయలు, పప్పులు, పండ్లు, పాలు, మాంసం అన్ని సరైన మోతాదులో ఉండాలి. మాంసం మాత్రమే తీసుకొని ఇతర ఆహారాలను విస్మరించడం మంచిది కాదు. ఆరోగ్య నిపుణుల సూచన: వారానికి 1-3 సార్లు పరిమితమైన మోతాదులో మాంసం తీసుకోవచ్చు. వేయించిన కూరల కంటే ఉడికించిన లేదా గ్రిల్ చేసిన వంటకాలు మంచివి. కూరగాయలతో కలిపి తీసుకుంటే జీర్ణం సులభం. చివరి మాట: తెలంగాణ రాష్ట్రంలో మాంసానికి ఉన్న గిరాకీ అధికంగా ఉంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రజల ఆహార సంస్కృతిలో భాగమైంది. ఆరోగ్యపరంగా కూడా మాంసం శరీరానికి అవసరమైన పలు పోషకాలు అందిస్తుంది. అయితే మితంగా సమతుల ఆహారంలో భాగంగా తీసుకుంటేనే అది ప్రయోజకరం. అధిక వినియోగం అనారోగ్యానికి దారితీయవచ్చు. అందువల్ల మిత ఆహారం, సమతుల ఆహారం అనే సూత్రాన్ని పాటిస్తూ మాంసాన్ని వినియోగించడం ఉత్తమం.
1: ఇంతవరకు మీరు మాంసం ఉత్పత్తికి మేలైన మార్గాల గురించి కరీంనగర్ జిల్లా పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల పశు వైద్యాధికారిణి డాక్టర్ శైలజ్ గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక జానపద గేయం విందాం.

0: వింటారు. మనకు అందుబాటులో దొరికే మునగాకులో ఔషధ గుణాలు, పోషక విలువలు అధికంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాగే కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. కంటి వ్యాధులు, నాడి, ఎముకలు, హృదయ సంబంధ వ్యాధులను నివారించే గుణం వీటికి ఉంది. మునగాకుల్లో విటమిన్ ఏ క్యారెట్లలో కన్నా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా కంటి వ్యాధులు, చర్మ వ్యాధులు, గుండె సమస్యలు, డయేరియా తదితరాల నుండి రక్షణ లభిస్తుంది. విటమిన్ సి కమలాల కన్నా మునగాకుల్లో 7 రెట్లు ఎక్కువ. ఫలితంగా జలుబు, ఫ్లూ నుండి రక్షణ దొరుకుతుంది. కాల్షియం పాలకన్నా 4 రెట్లు ఎక్కువ. ఫలితంగా దృఢమైన ఎముకలు, పళ్ళు మన సొంతమవుతాయి. పొటాషియం అరటి పండ్ల కన్నా 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మెదడు, నరాలు చక్కగా పనిచేస్తాయి. కోడిగుడ్లలో లభించిన ప్రోటీన్లు మునగాకులోనూ లభిస్తాయి. శరీర కణజాల అభివృద్ధికి మునగాకు ఎంతో ఉపయోగపడుతుంది. మునగాకుల వల్ల ఉపయోగాలేమిటో తెలుసుకుందాం. అప్పుడే తీసిన మునగాకు రసం 3-4 స్పూన్లు సరిపడా తేనె కలిపి రోజూ రాత్రి పడుకునే ముందు తాగితే కంటి నరాల బలహీనత తగ్గుతుంది. చిన్నపిల్లలకు చాలా మంచిది. ఇక 1 పిడికెడు ఆకులు కప్పున్నర నీళ్లలో వేసి తయారు చేసిన మునగాకుల రసంలో 1 స్పూను నిమ్మరసం వేసి ఉదయాన్నే తాగితే బలం చేకూరడమే కాకుండా పోషకాహార లోపాలు సరిచేసి రక్తహీనత, దగ్గు, ఆయాసం, జలుబు, నరాల బలహీనత తగ్గుతుంది. చర్మం మృదువుగా ఉంటుంది. మునగాకుల రసంలో తేనె, లేత కొబ్బరి నీరు కలిపి రోజుకు 2-3 సార్లు తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి. 15 రోజులు తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. మునగాకు రసం 1 కప్పు మరిగించి 1/2 కప్పు అయ్యాక 2-3 స్పూన్ల పాలలో కలిపి పిల్లలకు రోజుకు 2-3 సార్లు తాగిస్తే ఎముకలు, కండరాలు దృఢంగా ఉంటాయి. గర్భిణులకు మునగాకు రసం తగు మోతాదులో ఇస్తే రక్తహీనత, కాల్షియం లోపం ఏర్పడకుండా చూడవచ్చు. 1 కప్పు పాలలో 2 స్పూన్ల మునగాకు రసం కలిపి రోజుకు 2-3 సార్లు తీసుకోవాలి. కీళ్ల నొప్పులు, నరాల నొప్పులు వంటి సమస్యలకు మునగాకు వేడి చేసి కాపడం పెడితే నొప్పి, వాపు తగ్గుతాయి. నూరిన మునగాకులను వెచ్చచేసి నుదుటిపై పెడితే తలనొప్పి తగ్గుతుంది. ఇలా అధిక పోషకాలు కలిగిన మునగాకు వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.
1: ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ జి చంద్రశేఖర్.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న శక్తి టీం విధులు లక్ష్యాలు ఈ అంశం గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఈరోజు మన స్టూడియోలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మరి ముందుగా వీరిని స్టూడియోకు ఆహ్వానిద్దాం. నమస్కారం అండి శ్రీమతి విజయలక్ష్మి గారు.
3: నమస్తే సార్.
2: ముఖ్యంగా చూస్తే అండి, గత ప్రభుత్వంలో గాని ఈ ప్రభుత్వంలో గాని మహిళా పోలీస్ స్టేషన్లు రావడం జరిగింది. ఇప్పుడు శక్తి టీమ్స్ అనేటివి కొత్తగా వచ్చాయండి. మరి ఈ శక్తి టీమ్స్ గురించి, ఇవి ఎప్పుడు స్థాపించబడ్డాయి, వీటి నేపథ్యం ఏంటి, వీరు ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని రెస్పాండ్ అవుతారా, వీరు రెస్పాండ్ అయ్యేదానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏమన్నా ఉందా, ఇటువంటి విషయాల గురించి మా శ్రోతలకు కాస్త తెలియజేస్తారండి విజయలక్ష్మి గారు.
3: తప్పకుండా సార్. నా పేరు విజయలక్ష్మి సార్. నేను మహిళా పిఎస్ లో ఫిబ్రవరి 2025 నుంచి వర్క్ చేస్తున్నాను సార్. మహిళా పిఎస్ లో పనిచేస్తున్నప్పుడు మేము మహిళా పోలీస్ స్టేషన్ లో, అందులో భాగంగానే ఈ గవర్నమెంట్ మహిళా పోలీస్ స్టేషన్లన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి సార్, కానీ ఇప్పుడు ఈ మధ్య మహిళల మీద చిన్నపిల్లల మీద జరుగుతున్న నేరాల పట్ల స్పెషల్ వింగ్స్ అనేది కొద్దిగా, అంటే మహిళా పోలీస్ స్టేషన్ లోనే ఒక వింగ్ లాగా మహిళా పోలీస్ స్టేషన్ లోనే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎం గారు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 8న మన ఏపీ స్టేట్ మొత్తంగా శక్తి టీమ్స్ అని ఇనాగ్రేషన్ చేశారు. అందులో భాగంగా మన కర్నూలు జిల్లాలో మా పోలీసు పరంగా మొత్తం మనకు 4 సబ్ డివిజన్లు ఉన్నాయి. కర్నూలు సబ్ డివిజన్, ఆదోని సబ్ డివిజన్, పత్తికొండ సబ్ డివిజన్, ఎమ్మిగ్నూరు సబ్ డివిజన్. 11 సబ్ డివిజన్ కి ఒక టీం ఉంది. అంటే ఆ టీమ్ లో మన కర్నూలు వచ్చేసి ఒక డిస్ట్రిక్ట్ టీం ఉంది, ఒక సబ్ డివిజన్ టీం ఉంది. మొత్తం 5 టీమ్స్ పనిచేస్తున్నాయి సార్ మన కర్నూలు జిల్లాలో. శక్తి టీమ్స్ 5 టీమ్స్ పనిచేస్తున్నాయి. 11 టీమ్ లో 2 ఉమెన్ ఖచ్చితంగా ఉంటారు. ఉమెన్ కానిస్టేబుల్ కావచ్చు, అంతకన్నా ఎక్కువ క్యాడర్ కావచ్చు, ఇద్దరైతే ఉమెన్ ఖచ్చితంగా ఉండాలి. 4 మాత్రం జెంట్స్ తీసుకుంటున్నాం. అంటే ఒక్కొక్క టీమ్ లో మొత్తం టోటల్ 6 మెంబర్స్ మా స్టాఫ్ ఉంటారు పోలీస్, ప్రతి ఒక్క సబ్ డివిజన్ లో ఉన్నారు. అట్లా మేము మొత్తం టోటల్ గా మన జిల్లాలో 30 మంది పనిచేస్తున్నాం. శక్తి టీం కింద మేము మొత్తం 5 టీములుగా డివైడ్ అయి మొత్తం 30 మంది స్టాఫ్ పనిచేస్తున్నాం సార్. ఈ శక్తి టీం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పటి వరకు 5 నెలలు అయింది మన ఈ శక్తి టీమ్స్ ఏర్పడి. ఈ 5 నెలల కాలంలో మన కర్నూలు జిల్లాలో మా శక్తి టీమ్స్ చేసిన పని ఏమంటే సార్, మా వాళ్ళు ప్రతి ఒక్క స్కూల్స్ కి, కాలేజీలకి, అంగన్వాడీ సెంటర్లకు వెళ్ళి చిన్నపిల్లల పట్ల జరుగుతున్న నేరాలను, అంగన్వాడీ సెంటర్లకైతేనేమి 1-5 క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్ళకి వెళ్ళి పిల్లలకు సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, అంటే బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి చెప్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో మనకు చిన్న పిల్లల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వాటిని పిల్లలకు నాలెడ్జ్ ఉండాలి. అరే ఒక వ్యక్తి, బాగా తెలిసిన వ్యక్తి మన ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటారు. మన వాళ్ళు కొంతమంది నమ్మకంతో మన తెలిసిన అబ్బాయే కదా, తెలిసిన వ్యక్తే కదా అని అంటారు. తెలిసిన వాళ్లే ఎక్కువ ఈ చిన్నపిల్లల పైన లైంగిక దాడులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు వీళ్లకు చిన్నప్పటి నుంచి అంగన్వాడీ సెంటర్లలో కావచ్చు, 1-5 క్లాస్ ఏజ్ గ్రూప్ లో, ప్రైవేటు అండ్ ప్రభుత్వ పాఠశాలల్లో మా వాళ్ళు ఇది బ్యాడ్ టచ్, ఇది గుడ్ టచ్, ఎవరైనా గుడ్ టచ్ చేస్తే మనకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఈ విధంగా చేసినప్పుడు దీని ప్లేసులలో మేము చెప్తాం సార్, వాళ్లకు వీడియోస్ వేసి కూడా చూపిస్తున్నాం, ఇవి ఇవి చేస్తే, ఇక్కడ టచ్ చేస్తే ఇది బ్యాడ్ టచ్, మీకు అన్సేఫ్ టచ్, ఇమీడియట్లీ మీరు స్కూల్లో ఉంటే టీచర్స్ చెప్పాలి, ఎవరైనా బ్యాడ్ టచ్ చేస్తే ఇంటి దగ్గర అయితే పేరెంట్స్ చెప్పాలి, ఈ విధంగా బ్యాడ్ టచ్ చేస్తే మీరు అస్సలు సహించకూడదు అని చిన్నపిల్లలకి మా వాళ్ళు వీడియో పూర్వకంగా వేసి చూపిస్తున్నారు. స్కూళ్ల నుంచి చూస్తే 6th-10th అండ్ ఇంటర్మీడియట్ స్కూల్ పిల్లలకు, అది ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, వాళ్ళందరికీ చైల్డ్ మ్యారేజెస్ అంటే ఏంటి, వాటి వల్ల మనకు ఎలాంటి నష్టాలు కలుగుతాయి, పిల్లలు ఎవరైనా స్కూళ్ళకి వచ్చేటప్పుడు ఈవి టీచింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది, అదే స్కూల్ కావచ్చు, బయట అవుటర్స్ కూడా కావచ్చు, ఈవి టీచింగ్ చేసేటప్పుడు మీరు ఏ విధంగా భయపడకుండా ధైర్యంగా స్కూల్లో టీచర్స్ గాని ఇంటి దగ్గర పేరెంట్స్ గాని ఏ విధంగా తెలియచేయాలి, ఒకవేళ మీకు చెప్పాలని భయం అయితే ఇమీడియట్లీ మాకు పోలీస్ వాళ్లకు ఏ విధంగా ఇంటిమేషన్ ఇవ్వాలి, 112 అనేది టోల్ ఫ్రీ నెంబర్ సార్, 112 అనేది 112 అనే నెంబర్ కూడా మీరు కాల్ చేసి ఇట్లా పలాని స్కూల్ దగ్గర మేము ఇలా వెళ్తున్నాం ఈ టైమింగ్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇలా వచ్చి మమ్మల్ని ఈవ్ టీచింగ్ చేస్తున్నారు స్కూల్కి వచ్చే టైంలో లేకుంటే స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే టైంలో అని 112 కాల్ కి కాల్ చేయొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి మొబైల్ ఉండదు కాబట్టి వాళ్లకు టోల్ ఫ్రీ నెంబర్ చెప్తున్నాం. మీకు ఈ సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ కూడా ఎవరైనా బ్యాడ్ టచ్ చేసినప్పుడు కూడా మీకు మీరు ఇమీడియట్లీ 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ అని కూడా వాళ్ళకి ఆ నెంబర్ కూడా చెప్తున్నాం చిన్నపిల్లలకు కూడా. మీరు ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి మీకంటూ ఒక నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉందని చిన్నపిల్లలకు కూడా మేము టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్తున్నాం సార్. ఈ విధంగా పిల్లలకి 6th to 10th అంటే ఇంటర్మీడియట్ పిల్లలకి మెయిన్ మేము అవగాహన వాళ్లకు కార్యక్రమాలు చేపడుతున్నాం. బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అయితేనేమి చైల్డ్ మ్యారేజెస్ చేస్తూ ఉంటే మీరు ఎలా 1098 ఫోన్ చేస్తే ఎవరెవరు వస్తారు మీరు ఇచ్చిన పలాని చైల్డ్ మ్యారేజ్ జరుగుతుందంటే మీ ఇన్ఫర్మేషన్ మేము ఎవరికి చెప్పము మీ యొక్క ఎవరైతే సమాచారం ఇస్తారో సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతాము. చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి మేమందరం వచ్చి ఖచ్చితంగా ఆపేసి ఆ పాపకి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవడానికి వినే విధంగా వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళందరూ కౌన్సిలింగ్ చేస్తాము అని చైల్డ్ మ్యారేజ్ గురించి గానీ ఈవ్ టీజింగ్ గురించి గానీ ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంది సార్ పిల్లల మీద. ప్రతి ఒక్కరూ మొబైల్ చిన్నపిల్లలు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ స్కూల్లో ఉన్నప్పుడు ఇకపోయినా గానీ గవర్నమెంట్ కొన్ని ట్యాబ్స్ కూడా ఇచ్చింది కానీ ఇంటికి వెళ్ళిపోయిన కూడా పేరెంట్స్ కావచ్చు లేకుంటే ఇంట్లో వాళ్ళ అన్న వాళ్ళు అక్క వాళ్ళు కావచ్చు మొబైల్స్ వాడుతున్నారు పిల్లలు ఎక్కువ. ఈ సోషల్ మీడియా ప్రభావం చిన్నపిల్లల మీద ఎక్కువ చూపిస్తుంది. రకరకాల రీల్స్ అయితేనేమి అవి చూస్తూ ఇన్స్టాగ్రామ్ అయితేనేమి స్నాప్ చాట్ అంట చాలా రకరకాలు అంటే వాళ్లకు తెలియని వ్యక్తులతో కూడా ఈ స్నాప్ చాట్ వల్ల పరిచయం కొన్ని గేమ్స్ వల్ల పరిచయం పిల్లలు ఏమైతే మనము చేయదనుకుంటున్నాం అవే చేస్తున్నారు ఎక్కువ పిల్లలు. ఆ సో మొబైల్ వాళ్ళు చదువు పరంగా వాడుకుంటే మొబైల్ నుంచి చాలా నేర్చుకోవచ్చు నాలెడ్జ్ కానీ మంచి కంటే కొద్దిగా చెడు కూడా వాడుకుంటున్నారు పిల్లలు. చెడుగా మన పిల్లలు మొబైల్ చూసేటప్పుడు మన పిల్లలు ఏం చూస్తున్నారు వాళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించి చూస్తున్నారా ఏదైనా నాలెడ్జ్ పరంగా చూస్తున్నారా అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలపైన నిఘా ఉంచాలి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు కావచ్చు 10th క్లాస్ పిల్లలు కావచ్చు మొబైల్ వాడుతున్నారు కొంతమంది పిల్లలు ఆడుతున్నారు కనీసం ఆ మొబైల్ ఫ్రీగా పేరెంట్స్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితులు లేరు. మొబైల్ కి ఒక లాక్ ఉంటది వాట్సాప్ ఓపెన్ చేయాలంటే ఒక లాక్ ఉంటది. ఇన్ని లాకులు పెట్టి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది పిల్లలకు చెప్పండి సార్. అంటే మన పిల్లలు ఏదో పేరెంట్స్ లేకుండా ఏదో హైడ్ చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు పసిగట్టాలి. వాళ్ళతో పిల్లలు ముఖ్యంగా పేరెంట్స్ పిల్లలతో ఫ్రీగా మూవ్ అయ్యి అసలు ఏం చేస్తున్నావు ఏంటి అనేది నిఘా పెట్టినప్పుడే పిల్లలు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చెడు అలవాట్లకి దగ్గరే అవకాశం ఉండదు. పేరెంట్స్ ఎప్పుడైతే నిఘా పెడతారో అప్పుడు ఉండదు. ఎప్పుడైతే పేరెంట్స్ మేము మంచి కాలేజ్ చేర్పించాం పిల్లలకి మంచిగా ఫీజులు కడుతున్నామని ఎప్పుడైతే ఫ్రీగా వదిలేశారో అమ్మాయి స్కూల్ పోతుందో అబ్బాయి కాలేజీకి వెళ్తున్నారో లేదో మనకు తెలియదు. వాళ్ళ పిల్లల మీద మనకు గ్రిప్ వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కాలేజ్ చేర్పించిన అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మంత్లీ 1 టైం అయినా కాలేజ్కి వెళ్ళి విజిట్ చేసి మా అమ్మాయి ఎలా ఉంది మా అబ్బాయి ఎలా ఉన్నారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది క్లాసులో ఎలా ఉన్నారు కాలేజీలో ఎలా ఉన్నారు అనేది ఖచ్చితంగా పేరెంట్స్ పోయి అలా అడిగినప్పుడే పిల్లలు కూడా భయం ఉంటుంది సార్. ఇప్పుడు కాలేజీ పిల్లలకు ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చదివే పిల్లలు కానీ ఇంజనీరింగ్ మెడిసిన్ చేసే పిల్లలు ఉన్నారు కదా సార్ ఎవరైతే ప్రతి ఒక్క విద్యార్థి మొబైల్ వాడే విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా శక్తి యాప్ అనేది మొబైల్లో మనము డౌన్లోడ్ చేసుకుంటే సార్ ఈ శక్తి యాప్ అనేది మనకు అత్యవసర సమయాలలో ఫోన్ చేసే సమయం కూడా లేదు కానీ మనం ఏదో ఆపదలో ఉన్నాము అనుకున్నప్పుడు ఈ శక్తి యాప్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది సార్. ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క స్టూడెంట్ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మనకు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫీచర్స్ ఉన్నాయి సార్. ఆ ఫీచర్స్ లో హ్యాండ్ షేక్ అనే ఒక యాప్ను జస్ట్ అలా చేస్తే మనకు కాల్ చేయకపోయినా మన అత్యవసర సమయంలో మన ఆపదలో ఉన్నామంటే జస్ట్ హ్యాండ్ షేక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు కాల్ వస్తుంది సార్. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ కూడా అత్యవసర సమయాలలో మీకు 112 కాల్ చేసి దానికంటే జస్ట్ ఆ యాప్ ఉంటే జస్ట్ షేక్ చేస్తే ఇమీడియట్లీ మీరు ఎప్పుడైతే యాప్ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అది మా డీజీపీ ఆఫీస్ లో మీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది సార్ అయి ఉంటది. మీరు ఎక్కడైతే ఆపదలో ఉన్నారో అప్పుడు జస్ట్ ఆ మొబైల్ ని జస్ట్ ఇలా షేక్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా ఇది జీపీఎస్ బేస్ మీద పనిచేస్తుంది ఆటోమేటిక్ గా డీజీ కంట్రోల్కి వెళ్ళి మీకు వితిన్ 30 seconds to 2 minutes లోపల మీకు కాల్ వచ్చేస్తుంది ఎక్కడున్నారు ఏంటి మీరు ఏ పాదల సమయంలో ఏ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారనేది ఖచ్చితంగా కాల్ వస్తుంది. వచ్చిన తర్వాత డీజీ కంట్రోల్ వాళ్ళు కన్సర్న్డ్ ఆమె ఏ ఏరియాలో ఉందో ఆ బాధితురాలు ఏరియాలో ఉందని ఆ ఏరియా సంబంధించిన ఎస్హెచ్ఓ గారికి సిఏ కావచ్చు ఎస్ఐ కావచ్చు వాళ్ళకి ఇమ్మీడియట్లీ ఆమె లొకేషన్ ఆ మొబైల్ నంబర్ ఇన్ఫర్మేషన్ అంతా పాస్ ఆన్ చేసి పంపిస్తారు సార్. ఆ వ్యక్తి ఎవరైతే మనకు ఆపదలో ఉందనో ఆమె దగ్గరికి పోలీసు 3 to 10 minutes లోపల రీచ్ అవుతారు సార్. ఖచ్చితంగా రీచ్ అవుతారు 3 to 10 minutes లోపల ఖచ్చితంగా పోలీసు రీచ్ అయ్యి ఆమెను ఖచ్చితంగా ఆమె ఉన్న ఇబ్బందుల నుంచి ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తారు సార్. కాబట్టి శక్తి యాప్ అనేది ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క స్టూడెంట్ మొబైల్ వాడే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అత్యవసర సమయాల్లో చాలా ఉపయోగపడుతుంది సార్. అంతేకాకుండా దాంట్లో నైట్ షెల్టర్ అనే ఫీచర్ కూడా ఉంది సార్. మనము ఎవరైనా భర్త ఏదైనా కొట్టింటాడు ఆమె నైట్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింటారు సార్. ఆమె పుట్టింటికి పోవాలంటే చాలా దూరంలో ఉంటారు పుట్టింటి వాళ్ళు. ఆ టైంలో ఎక్కడ పోవాలనుకుంటే నైట్ షెల్టర్ అనే జస్ట్ యాప్లోకి వెళ్ళి నైట్ షెల్టర్ అని క్లిక్ చేస్తే మన విత్ ఇన్ స్టేట్లో మనం ఇప్పుడు కర్నూలులో ఉంటే కర్నూలు షెల్టర్ చూపిస్తుంది. మనం వైజాగ్ వెళ్ళి నైట్ షెల్టర్ కావాలంటే వైజాగ్లో నియర్ బై నైట్ షెల్టర్ని చూపిస్తుంది సార్. స్టేట్ వైడ్ మామూలుగా మనకు మన రాష్ట్ర వ్యాప్తంగా నైట్ షెల్టర్స్ ఉన్నాయి. ఇవి గవర్నమెంట్ వాళ్లే ఆర్గనైజ్ చేస్తున్నారు సార్. మనకు కూడా ఇక్కడ నైట్ షెల్టర్ ఉంది, వన్ స్టాప్ సెంటర్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది కదా సార్, అక్కడే ఉంది.

0: కంప్లైంట్ అని ఆప్షన్ ఉంటది, దాంట్లోకి వెళ్ళి మన ప్రాబ్లం అంతా చేస్తూ మనం ఏదైతే కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ కంప్లైంట్ కూడా అప్లోడ్ చేయొచ్చు సార్. కాబట్టి యాప్ ద్వారా మనకు చాలా సేఫ్టీ ఉంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. కాబట్టి నేను ఈరోజు మన రేడియో వింటూ ఉన్నటువంటి శ్రోతలందరికీ తెలియజేసింది ఏమంటే, ప్రతి ఒక్కరూ కూడా శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఉన్న ఫీచర్లు కంపల్సరీ మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. ఎవరైనా మిస్సింగ్ పిల్లలు కూడా ఉంటారు సార్ మనకు, అంటే మన పిల్లలే మిస్సింగ్ అయిపో ఉండొచ్చు, ఎవరైనా పిల్లలు కూడా మిస్సింగ్ అయి ఉంటారు. మిస్సింగ్ కంప్లైంట్ కూడా మనము ఈ యాప్ ద్వారానే కంప్లైంట్ రైజ్ చేయొచ్చు సార్. పోలీస్ స్టేషన్ వరకు పోయి చేయని అవసరం లేదు సార్. ఈ యాప్ ఓపెన్ చేసుకుంటే మనకు అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి సార్ దాంట్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ అందులో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ ని ఉపయోగించుకొని ఆపద సమయంలో కావచ్చు, ఒక కంప్లైంట్ కావచ్చు, మీరు అన్ని ఈ యాప్ ద్వారానే అన్ని రకాలుగా ఈ విధంగా ఉంటాయి సార్. మొత్తము మనకు యాప్ అనేది ఇది కంప్లైంట్ సార్, గివ్ ఏ కంప్లైంట్. ఈ యాప్ ద్వారానే, ఈ ఫీచర్ ద్వారానే మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇక్కడ రిపోర్ట్ మిస్సింగ్ చిల్డ్రన్స్, మిస్సింగ్ చిల్డ్రన్స్ మనం ఇక్కడ రిపోర్ట్ చేయొచ్చు. లేదా మనకు ఇక్కడ నైట్ షెల్టర్స్, ఇక్కడ నైట్ షెల్టర్ క్లిక్ చేస్తే మన స్టేట్ లో ఉన్న అన్ని షెల్టర్స్ వస్తాయి సార్. మన ఏ జిల్లా అయితే ఆ జిల్లా షెల్టర్ వాళ్ళకి కాల్ చేస్తే జస్ట్ వాళ్ళ లొకేషన్ అని చెప్తారు. ఇలా వస్తే మనము రిపోర్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్, మన ఏరియాలో ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు, ఎగ్జాంపుల్ మా ఏరియాలో బెల్ట్ షాపులు అమ్ముతున్నారు, లేకుంటే ఎక్కువ ఈ ఏరియాలో తాగి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, వచ్చే వాళ్ళు పోయే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది, లేదా ఇక్కడ మట్కా రాస్తున్నారు, లేదా ఇక్కడ డ్రగ్స్ గానీ మీరు అన్నారు గంజాయి గానీ అట్లా ఏమైనా ఇలా అమ్ముతున్నారు, అంటే ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆ ఏరియాలో జరుగుతుంటే మనం స్టేషన్ పోయి ఇవ్వాలంటే మన పేరు ఎక్కడ వస్తుందని భయంతో మనం ఇవ్వం సార్. ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఈ యాప్ ద్వారా మనము కంప్లైంట్ చేయొచ్చు సార్. ఇంకా వచ్చేసి మనకు ఫ్యామిలీ కౌన్సిలింగ్, మేము ఇట్లా భార్యాభర్తలు గొడవ పడినాము, లేకుంటే ఎవరి తరపునైనా కానీ ఈ విధంగా వాళ్ళిద్దరు సమస్య ఉంది, ఈ విధంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయండి అని కూడా మనము ఈ శక్తి యాప్ ద్వారా మనకు చాలా సేఫ్ ట్రావెల్ సార్. మనం అక్కడ క్యాబ్ బుక్ చేసుకుంటాం, క్యాబ్ అనే వ్యక్తి సరైన పోతున్నాడా లేదా అనేది కూడా మనకు సేఫ్ ట్రావెలింగ్ లో జస్ట్ యాప్ ఇది చేసుకుంటే అతను సేఫ్ గా తీసుకెళ్తే ఏం లేదు సార్. సేఫ్ గా తీసుకెళ్ళకపోతే ఆటోమేటిక్ గా మనకు తెలుస్తుంది ఇతను రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్తున్నాడని. కాబట్టి ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మన శ్రోతలందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్లకు ఏ సమయంలో అయినా ఈ విధంగా ఉపయోగపడుతుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను సార్.
1: చాలా చక్కగా చెప్పారండి. ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఎంతో విలువైన సమాచారాన్ని తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫున మరి మా అందరి కర్నూలు జిల్లా శ్రోతలే కాదు రాష్ట్ర శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నామండి. నమస్కారం అండి, కృతజ్ఞతలు.
0: థ్యాంక్ యూ సార్.
2: మీరు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న శక్తి టీం విధులు లక్ష్యాలు ఈ అంశం గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్, కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: శీర్షిక విన్నారు ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సౌజన్యంతో. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం.
4: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:00.

अभिरुचि। శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం. ముందుగా అబ్బాయి గారు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ నాల్కల్ నుండి రజని, రజిత, ప్రశాంతి, నరేష్ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల
0: ఊపిరి

0: ఆస్తమా అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
0: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
0: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్,
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
1: సంప్రదించండి
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖైల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799050505. డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత వినే పాట ప్రేమ పావురాలు సిమ్మండి. పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నవంబర్ బస్తీ నుండి భారతరాల్ పరదేశీ, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలీబాయి, కిరణ్, ఆదిత్యలోత్, అజయ్లోత్, రమేష్లోత్, రాజనందిని, జాన్విక, విశ్రుత్లోత్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, వీరి కోసం మనం ఈ పాట విందాం.

కార్యక్రమంలో ఇప్పుడు వింటాం పంతులమ్మ సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు పి సుశీలమ్మ గారు పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ బాబు, వసుంధర, నర్సింగ్రావు, విజయ్ కుమార్, సాయి ప్రకాష్, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితికా, దేవేందర్, అశోక్ బాబు, శోభారాణి వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై అభిరుచి. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 19వ తేదీ శుక్రవారం ఉదయం 7:58 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మానసిక సమస్యలు, మైండ్ బాడీ రిలేషన్ గురించి మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం అమరజీవి సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు. వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్ కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరి కోసం ఎస్పీ సుశీల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు కోరస్ పాడిన ఈ పాటను విందాం.

అభిరుచి కార్యక్రమంలో చివరగా వినే పాట గుడి గంటలు. సినిమా కోసం పి సుశీల గారు పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా వెల్లుళ్ళ లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపెల్లి శ్రీశాంక్, జోగ అద్వైత్, అక్షర, లలిత, రాజేశ్వర్, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

శ్రోతలింత వరకు అభిరుచి శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30 దాటి 45 సెకండ్లు. ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వింటారు.

శ్రోతలింతవరకు లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

మధుర గీతాలు. అందరినీ ఎంతగానో అలరింపచేస్తాయి ఆనాటి గీతాలు, ఈనాటి మధుర గీతాలతో.

ముందుగా చెల్లెలి కాపురం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు పి సుశీల గారు పాడిన ఈ పాటను విందాం.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మధుర గీతాలు. ఇప్పుడు వినే పాట గృహ ప్రవేశం. సినిమా కోసం కేజే యేసుదాస్ గారు పాడిన ఈ పాటను విందాం.

ఇప్పుడు వినే పాట ఉమ్మడి కుటుంబం. సినిమా కోసం ఘంటసాల మరియు పి. సుశీల గారు పాడిన ఈ పాటను విందాం.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగా హెర్ట్స్ పై మధుర గీతాలు. ఇప్పుడు వినే పాట స్వాతి. సినిమా కోసం పి సుశీల మరియు ఎస్పి శైలజ గారు పాడిన ఈ పాటను విందాం.

శ్రోతలింతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:40. రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు 6:10 భావన. ఈ కార్యక్రమంలో సంగీతం ఈ అంశం గురించి బగి పుర్గేంద్ర శారద గారిచి లఘు ప్రసంగం. 6:15 భక్తి రంజని కార్యక్రమంలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం. 6:35 పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు. ఈ కార్యక్రమంలో విత్తన నాణ్యతలో సాంకేతిక పరిజ్ఞానం వివరాలు. 7:00 జోగులాంబ గద్వాల జిల్లా సమాచార లేఖ అందిస్తారు కె ప్రతాప్. 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో యదారీకరణ కరువును ఎదుర్కోవడానికి ప్రపంచ దినోత్సవం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం. అనంతరం ఇది మన చట్టం. ఈ కార్యక్రమంలో క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ 2వ భాగం న్యాయవాది సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం. పరిచయకర్త కార్యవర్ది గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సుబ్బారాయ శాస్త్రి గారి రచనలు. నిర్వహణ డాక్టర్ పంతుల రమాగారు. 11:03 భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి వి సుమనా గారిచే భక్తి గీతాలు. వైలిన్ సాకరం పి వెన్నెల, మృదంగ సాకరం పి జయభాస్కర్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఇర్ఫాన్ అహ్మద్ ఖాన్ గారిచి సితార్ వాద్యం. తబలా సహకారం ఎన్ ఉదయ్ కుమార్. 12:10 యోవాణి తెలుగులో. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం. 2:30 నిషీగన్ మరాఠీ కార్యక్రమం. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి మల్లమ్మ వారి బృందంచి జానపద గీతాలు. 5:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:30 ట్రాన్స్మిటర్ 738 kHz పై ఐసిసి మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026లో భాగంగా హిందీలో ఆంగ్లంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:50
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం. ఇప్పుడు సమయం 11:41:30. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్.